मदन शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखद

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్జ్ పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శిఖ సంవత్సరం 1948, వైశాఖ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 9వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం.

0: గాలి వెలుతురు
1: గణపదాటి విన్నారు.
0: లోన బ్రతుకునట్టి వెర్రి జనులారా
1: రాజంత
0: వివేకమోని అడ్డుగోడలు దాటుడో అన్నలారా, అడ్డుగోడలు దాటుడో అన్నలారా. ఓ అన్నలారా, సోదర సోదరీమణులారా, ఏమిటి మన మధ్య ఉన్న అడ్డుగోడలు, ఈ ఆటంకాలు ఏవేవో? మనం కొన్నిటిని సంకుచిత ఆలోచనలతో, సంకుచిత భావాలతో మనుషుల మధ్య అడ్డుగోడల్ని నిర్మించుకొని బ్రతుకుట, అది అభివృద్ధికి దుర్లభం. మరి మనం ఈ అడ్డుగోడల్లోంచి బయటికి రావాలి. అక్కడే కూర్చొని నాలుగు గోడల మధ్య ఉండిపోయి గాలి వెలుతురు లేవని బాధపడుట, అది మూర్ఖత్వము, మూర్ఖ లక్షణం, అజ్ఞానమయము. మనిషి అక్కడే ఉండిపోతే ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్టుగా ఒక నిర్వీర్యమైన జీవితం అక్కడ ఉండిపోవాల్సి వస్తున్నది. వెలుగుమయం కావాలి అంటే మనిషి జీవితాన్ని గాలి వెలుతురు లేనటువంటి అడ్డుగోడల మధ్య బ్రతుకుట కన్నా అక్కడే ఉండి మనిషి ఒక రకమైనటువంటి నిస్తేజంగా నిర్వీర్యంగా బ్రతకటం కన్నా బయటికి రావలయు, అంతేగాని బయటికి రాకుండా ఏది అజ్ఞానాంధకారంలో నుంచి బయటికి రావాలి. ఆ లోపల అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుట కంటే ఆ వెర్రి ఆలోచనలలో నుంచి, వెర్రి చూపులలో నుంచి, మనిషి సంకుచిత భావాల్లో నుంచి బయటపడాలి. అప్పుడు కొంత వివేకాన్ని, వివేచనను పెంచుకుంటే మంచి చెడుల వైపు ఉన్న ఆలోచన శక్తితో మనం మనుగడ సాగించే ఒక ఆధ్యాత్మికంగాను సామాజికంగాను స్పృహ కలిగి ఉండాలి. స్పృహ మనిషికి చాలా నడిపించే గొప్ప చైతన్యం. చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి. ఈ సృష్టి అంతా ముందుకు సాగడానికి చైతన్యం ప్రధానం. జీవం ఉన్న ప్రతి పదార్థానికి చైతన్యం ఉంటుంది. ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఆ చైతన్యం ఉండడం వల్ల మనిషి ముందుకు సాగుతూ ఉన్నాడు. కాబట్టి అడ్డుగోడలను దాటుడో ఓ అన్నలారా అంటే మీరు పెట్టుకున్న అనాలోచితమైన సంకుచితమైన ఆ భావాల్లోంచి బయటపడండి. అప్పుడు మీకు ఉన్నతమైన ఫలాలు అందుతాయి. అందరూ మనుగడ సాగించే ఒక ఆదర్శవంతమైన మనిషిగా జీవన స్థితిని మార్చుకోగలుగుతారు. అందరికీ ఆదర్శంగా ఉండగలుగుతారు. కనుక మనిషి నిలగలేక మూలుగుతున్న నికృష్టపు జీవుల్లా బ్రతకకూడదు. నికృష్టపు జీవుల నుంచి మనిషి

0: వెలుగు వైపు దారి తప్పిన తెలివి జడారియగును అని తెలుసుకోవాలి. మన తెలివి దారి తప్పకూడదు, గాడి తప్పకూడదు. మన తెలివిని తెలివిగా ఉపయోగించుకుంటూ ఇతరులకు ఆదర్శంగా జీవించాలి. మనకున్న జ్ఞానమయమంతా ఊరికి ఉపకరించని మీద నేరమగును అని తెలుసుకోవాలి. మన మేధస్సు, మన జ్ఞానం ఇవన్నీ మనమున్నటువంటి ఉన్న ఊరికి ఉపయోగించకుండా మనం ఎంత గొప్పవాళ్ళమని అనుకున్నా అది ఆ మేధస్సు ఒక నేరంతో సమానం. మనిషి యొక్క మేధస్సు అంతా కూడా ఈ చుట్టూ సమాజాన్ని మేల్కొలిపేదానికి ఉన్న ఊరు కన్నతల్లి అని భావించి తను నివసించినటువంటి సమాజాన్ని మేల్కొల్పేదానికి మనిషి మేధస్సు ఉపయోగపడితే ఆ మనిషి గొప్పగా మనుగడ సాగిస్తాడు, కీర్తిమంతుడు అవుతాడు అని అభిప్రాయం. అట్టి జీవన స్థితిని ప్రతి మానవుడు తెలుసుకోవాలి, అటు మేధావిగా రాణించాలి అని ఈ పద్య తాలూకు సందేశం.
1: సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: పొలం పనులు. ముందుగా ఓ ప్రకటన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: ప్రతి పంట ప్రస్తుతం శాకీయ దశలో ఉన్నది. పంట పొలంలో నీరు నిలిచి ఉంటే వెంటనే తీసివేసుకోవాలి. ఎందుకంటే పంట లేత దశలో ఉన్నప్పుడు అధిక తేమను తట్టుకోలేదు, లేకపోతే ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది. ఒకవేళ ఎండు తెగులు ఆశించినట్లయితే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారి చేసుకోవాలి. ముంపు నీటిని తీసివేసిన తర్వాత ఎండగా ఉన్న సమయంలో 2% పొటాషియం నైట్రేట్ అలాగే యూరియా ద్రావణాన్ని 30 రోజులలోపు పంటపై 1%, 30 రోజులు పైబడిన పంటలో 2% యూరియా ద్రావణాన్ని వారం వ్యవధిలో మార్చి పిచికారి చేసుకోవాలి. వీటితో పాటుగా 1% మెగ్నీషియం సల్ఫేట్ వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను మొక్క కంటే 1 అడుగు ఎత్తులో పెట్టుకోవాలి. అలాగే 0.4 మిల్లీలీటర్ల ఎమిడాక్లోపిరిడ్ లేదా 0.2 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రాముల థయోమితాగ్జమ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. గులాబీ రంగు పురుగు ఉనికిని గుర్తించడానికి 4 లింగాకర్షక బుట్టలను ఎకరానికి పొలంలో అమర్చుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు ఉధృతిని బట్టి 2-3 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. వేరుశనగ పంట ప్రస్తుతం శాకీయ దశలో ఉన్నది. ఒకవేళ పంట పొలంలో నీరు నిలిచి ఉంటే వెంటనే మురుగునీటిని తీసివేసుకోవడంతో పాటుగా ఎండగా ఉన్న సమయంలో 2% పొటాషియం నైట్రేట్ ద్రావణం అలాగే 2% యూరియా ద్రావణాన్ని వారం వ్యవధిలో మార్చి పిచికారి చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వేరుశనగలో తిక్క ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు ఎకరాకు 400 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 400 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా 200 మిల్లీలీటర్ల టెబ్యూకొనజోల్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. పేనుబంక పచ్చదోమ నివారణకు ఎకరాకు 60 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అలాగే తామర పురుగుల నివారణకు ఎకరాకు 320 మిల్లీలీటర్ల

క్రోటోఫాస్ మందును పిచికారి చేసుకోవాలి. రైతులు వేరుశనగ పంటలో వయ్యారిభామ అలాగే ఇతర కలుపు మొక్కలను తీసివేసుకోవాలి. దీనివలన వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు ఎకరాకు 200 గ్రాముల చొప్పున థయోడీ కార్బ్ పిచికారి చేసుకోవాలి. ఇక కందిపంట విషయానికొస్తే, కందిపంట ప్రస్తుతం శాఖీయ దశలో ఉన్నది. ఒకవేళ పంట పొలంలో నీరు నిలిచి ఉంటే వెంటనే మురుగునీటిని తీసివేయడంతో పాటుగా ఎండగా ఉన్న సమయంలో 2% పొటాసియం నైట్రేట్ ద్రావణం అలాగే 2% యూరియా ద్రావణాన్ని వారం వ్యవధిలో మార్చి పిచికారి చేసుకోవాలి. పొలం ఆరిన వెంటనే అంతరసేద్యం చేసుకోవాలి. పంట పొలంలో నీరు నిల్వ ఉంటే ఎండు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. కనుక 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బన్ డిజమ్ కలిపిన మందు ద్రావణాన్ని మొక్కల చుట్టూ వేరు మండలం తడిచేలా పిచికారి చేసుకోవాలి. ఇక వరి సాగు విషయానికొస్తే, రైతులు వరి నారుమళ్ళు పోసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి 4.5 కిలోల యూరియా, 6.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే 1.6 కిలోల మ్యూరేటాఫ్ పొటాష్ మొదలగు ఎరువులను వేసుకోవాలి. వరి నారుమడిలో జింక్ లోపాన్ని గమనించిన వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక మొక్కజొన్న పంట విషయానికొస్తే, మొక్కజొన్న పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉన్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు అలాగే ఆకు ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది. కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరాకు 3 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను పైరు మొలకెత్తిన 25 నుంచి 30 రోజులకు ఆకు సుడులలో వేయాలి. అలాగే ఆకు ఎండు తెగులు నివారణకు 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజబ్ 75 WP కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక మిరప సాగు విషయానికొస్తే, కిలో మిరప విత్తనానికి మొదటగా రసం పీల్చే పురుగుల నివారణకు గాను 8 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను అలాగే తెగుళ్ల నివారణకు గాను 3 గ్రాముల మ్యాంకోజబ్ మందులను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 5 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి వంటి జీవ శిలీంద్ర నాశక మందుతో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మిరపనారును 10 లీటర్ల నీటికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అలాగే 10 గ్రాముల కార్బన్ డిజమ్ కలిపిన మందు ద్రావణంలో 5 నిమిషాలు ముంచి నాటుకోవలెను. నాట్లు వేసేటప్పుడు మొక్కలను వేరు ముడత పడకుండా పాదులలో నాటుకోవాలి. ఇదివరకే విత్తిన మిరప నారుమళ్లలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు నారుకుళ్ళు తెగులు సోకకుండా లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లేదా 1% బోర్డో మిశ్రమం కలిపి భూమి తడిచేలాగా వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక ఉల్లి పంట సాగు విషయానికొస్తే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉల్లి పంట నీటి ముంపుకు గురైనప్పుడు మొక్క కుళ్ళిపోకుండా ఉండటానికి మురుగునీటిని తీసివేయడంతో పాటుగా ఎండగా ఉన్న సమయంలో 2% పొటాసియం నైట్రేట్ ద్రావణం అలాగే 2% యూరియా ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3 సార్లు పంటపై పిచికారి చేసుకోవాలి. పొలం ఆరిన తర్వాత అంతర్కృషి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 2.5 గ్రాముల క్లోరోథలోనిల్ లేదా కార్బనిజం మ్యాంకోజబ్ కలిపిన మందులను 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథియోట్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

రెండు గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఆలస్యం అమృతం విషం, అహంకారం పతనానికి మూలం, విద్యే మహాధనం, మంచి మాట మాణిక్యం లాంటిది. కష్టపడితే ఫలితం తప్పక లభిస్తుంది. నిజాయితీ మనిషికి గొప్ప ఆభరణం. పరులకు సహాయం చేయటం పరమధర్మం. వినయం ఉన్నవారే విజయం సాధిస్తారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మెడ్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష

0: వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనార్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస రెండవ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్దతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12.50 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: మీరు నాకు వచ్చే 500 మంది ఐఐటి, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్లీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
0: వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

0: మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రసార వివరాలు ఈ రోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. కాంతిరేఖలు కార్యక్రమం 7:15 ఇందులో పత్రికా సమాచారం, అలాగే చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు, ఇంకా పక్షులు మన నేస్తాలు శ్రీమతి లావణ్య గారి ప్రసంగం ఉంటుంది. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలుంటాయి. ఇక 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 11:00 వివిధ భారతి విజయవాడ ఆకాశవాణి కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 5:00 మల్లెపూదండ మధుర కవి శంకరంబాడి సాహిత్య సంచిక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. ప్రసార వివరాలు 6:05 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. ప్రాంతీయ వార్తలు 6:10 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 రే

రేపటి ప్రసార వివరాలు తెలుసుకోవచ్చు. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినీ గీతాలుంటాయి. కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో అదనపు ఖర్చు లేకుండా పాల దిగుబడి గురించి డాక్టర్ ఎస్ స్వాతి గారి ప్రసంగం ఉంటుంది. అలాగే జానపద గీతాలు ప్రకటనలు ఉంటాయి. 7:45 మహిళా ప్రభలు వసు చరిత్ర మహిళా చైతన్యం గురించి డాక్టర్ ఎన్ కళ్యాణి గారి ప్రసంగం. 8:00 చిత్రసీమ. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగు జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 గజల్స్ సంగీత కార్యక్రమంలో లతా మంగేష్కర్, జగ్జీత్ సింగ్ ఆలపించిన హిందీ గజల్స్ ప్రసారమవుతాయి. 10:00 ఏకచిత్రగానంలో అల్లరి ప్రియుడు చిత్రం నుండి పాటలుంటాయి. ఈ రోజు రాత్రి 10:30 ఎప్పట్లాగే అలనాటి మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు FM కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు విందాం లలిత గీతం.

అదృష్టం నిరంతర పరిశ్రమ అడుగుజాడల్లో నడిచొస్తుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న సువేందు అధికారి రాష్ట బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా సువేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్ట్రంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్వా మేదినీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రి కజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే

స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సార్లు సంప్రదించారు. మరోవైపు రాష్టంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యకుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్టపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని 3 దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడీపీ గణనీయంగా ఎక్కువగా ఉన్నా అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియా రంగనాథన్ యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది.
ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య

0: నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్ధంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల నుండి 1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4 విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు

0: ముందుగా ఓ ప్రకటన.
1: జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే నీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అలాగే పక్షులు మన నేస్తాలు, శ్రీమతి లావణ్య గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ముందుగా విందాం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. వినే ముందు ఓ ప్రకటన.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఈరోజు దుర్గాబాయ్ దేశ్ముఖ్ వర్ధంతి. స్వాతంత్ర సమరయోధురాలు, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్ 1909 జూలై 15 రాజమండ్రిలో జన్మించారు. ఆమె వర్ధంతి రోజు

0: ఆమె అసలు పేరు గుమ్మడిదల దుర్గాబాయమ్మ. చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని హిందీ భాషలో పట్టు సాధించారు. 1921 గాంధీ పర్యటనలో ఉపన్యాసాలను తెలుగులోకి ఆమె అనువదించారు. చెన్నైలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించి కఠిన కారాగార జీవితాన్ని అనుభవించారు. అలాగే జైలు జీవితంలో ఆరోగ్యం దెబ్బతినగా స్వాతంత్ర ఉద్యమం నుంచి పక్కకు జరిగి గోరాగారి శిష్యరికంలో మెట్రిక్ పరీక్షను పాసయ్యారు. తర్వాత ఎంఏ ఎల్బి ఎల్ఎల్బి పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో ప్రవేశించి సమర్థత నిరూపించుకున్నారు. 1938 చెన్నైలో ఆంధ్ర మహిళా సభను ప్రారంభించి స్త్రీ విద్య ఉపాధి శిక్షణలకు పెద్దపీట వేశారు. 1946 నుండి 52 మధ్యకాలంలో రాజ్యాంగ సభకు ఎన్నికై మహిళా హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచేలా కృషి చేశారు. ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చింతామణి దేశ్ముఖ్తో పరిచయం వివాహానికి దారితీసింది. నెహ్రూ సాక్షి సంతకంతో వీరిద్దరు ఒకటయ్యారు. 1953 నుండి 62 మధ్యకాలంలో కేంద్ర సాంఘిక సంక్షేమ సంఘ అధ్యక్షురాలిగా ఎన్నో సాంఘిక పథకాలకు పునాదులు వేశారు ఈమె. వయోజన విద్యారంగంలో చేసిన కృషికి నెహ్రూ లిటరసీ అవార్డు వచ్చింది. హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభను విస్తృతంగా అభివృద్ధి చేసిన దుర్గాబాయి 1981 మే 9 కన్నుమూశారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: అలాగే ఈరోజు గోపాలకృష్ణ గోఖలే జయంతి కూడా. వీరు భారత స్వాతంత్ర్యోద్యమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్న రోజుల్లో ప్రజాసేవ రంగంలో విశేష కృషి చేశారు. గోఖలే 1866 మే 9 బాంబే ప్రెసిడెన్సీలో జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులైన గోఖలే దేశ ఆర్థిక వ్యవస్థపై ఎన్నో ఉపన్యాసాలు వ్యాసాలు వెలువరించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉపాధ్యాయునిగా చేరిన గోఖలే ఆ సంస్థలో 1891 నాటికి ప్రొఫెసర్గా కార్యదర్శిగా ఎదిగారు. 1899 నుండి 1902 బాంబే శాసనసభకు ఎన్నికయ్యారు. బడ్జెట్ గురించి శాసనసభలో లోతైన చర్చలు జరిపేవారు. 1905 భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు ఈయన. అలాగే 1912 దక్షిణాఫ్రికాలో గాంధీజీతో కలిసి అక్కడి భారతీయ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గాంధీజీకి నైతిక గురువు గోఖలే అని చెప్తారు. వీరు 1915 ఫిబ్రవరి 19 పూణేలో కన్నుమూశారు. ఇవండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకతలు.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు పత్రికా సమాచారం వింటారు. నెలవారీ విద్యుత్ మరమ్మత్తు పనిలో భాగంగా ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు టౌన్ డివిజన్ ఈఈ టి శేషాద్రి తెలిపారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో ఉత్తమ విద్యను అందిస్తున్నట్టు గూడూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కిషోర్ కుమార్ తెలిపారు. శుక్రవారం గూడూరులో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు గూడూరులోని పడమర బీసీ కాలనీలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ను నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బడికి రాని పిల్లలను పాఠశాలలో చేర్పించారు. చదువు పోటీ పరీక్షలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని అధిగమించాలంటే ప్రతిరోజు యోగా సాధన చేయడం తప్పనిసరిని జిల్లా క్రీడల అభివృద్ధి

శక్తి అధికారి భూపతిరావు. సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. నిన్న స్థానిక అవుట్డోర్ స్టేడియంలో సాఫ్ కేఎంసీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వేసవి యోగ క్రీడా శిబిరాన్ని వారు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్టీఓ భూపతిరావు మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులపై చదువుల ఒత్తిడి అధికంగా ఉంటుందన్నారు. దీని నుంచి బయటపడాలంటే యోగా, ప్రాణాయామం, ధ్యానం అవసరమని అన్నారు. జిల్లాలో బాలల హక్కులను పరిరక్షించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి కోరారు. పోక్సో చట్టంపై శుక్రవారం స్థానిక న్యాయసేవా సదన్ భవన్లో ఓ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల ఎన్జీఓలు, జాగృతి సభ్యులు, స్కూల్స్తో పాటు మారుమూల గ్రామాలకు వెళ్లి బాలలకు, వారి తల్లిదండ్రులకు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. విద్యాశాఖ అధికారులు ప్రతి పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహించి బాలల హక్కులను పరిరక్షించాలని కోరారు. తలసీమియా వ్యాధి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వంశపారంపర్యంగా, జన్యుపరంగా సంక్రమించే వ్యాధి అని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల చిన్నపిల్లల విభాగపు హెచ్ఓడి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి విజయానందబాబు అన్నారు. నిన్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని జిల్లా సత్వర కేంద్రంలో వరల్డ్ తలసీమియా నివారణ దినం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న డాక్టర్ విజయానందబాబు మాట్లాడుతూ, తలసీమియా వారసత్వ రుగ్మత అని, ఒక రక్త రుగ్మత అని, ఈ వ్యాధి ఉన్నవారిలో ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గి హిమోగ్లోబిన్ సరిగా పనిచేయకపోవటం వల్ల తీవ్రమైన రక్తహీనత కలుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ కోర్టులకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రాష్ట హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులకు ఈ నెల 11 నుండి జూన్ 12 తేదీ వరకు, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులకు ఈ నెల 18 నుంచి జూన్ 12 తేదీ వరకు సెలవులను ప్రకటించారు. అత్యవసర సివిల్ కేసులను విచారించేందుకు మొదటి, రెండో విడత వెకేషనల్ న్యాయవాది అధికారులుగా కర్నూలు 7వ అదనపు జిల్లా న్యాయాధికారి వి లక్ష్మీరాజన్, 4వ అదనపు జిల్లా న్యాయాధికారి టి లీలావతిలను నియమిస్తూ హైకోర్టు ఆదేశించింది. సారారహిత జిల్లాగా చేసేందుకు కృషి చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి అన్నారు. నిన్న నంద్యాల, కర్నూలు జిల్లాల సీఏలతో అసిస్టెంట్ కమిషనర్ వి హనుమంతరావు సూపరింటెండెంట్ సుధీర్ బాబులతో కలిసి సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ, సారా తయారీ చేయకుండా పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వారందరినీ బండోవర్ చేయాలన్నారు. బెల్లం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 3-5 సంవత్సరాల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ ఫలితాలను పరీక్షల విభాగం కంట్రోలర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు విడుదల చేశారు. 3వ సంవత్సరం రెగ్యులర్కు 237కు, 222 సప్లిమెంటరీ విభాగంలో 164కు 132 మంది, 5వ సంవత్సరం రెగ్యులర్లో 45కు 28 మంది, సప్లిమెంటరీ విభాగంలో 34 మంది పరీక్షలు రాయగా 18 మంది ఉత్తీర్ణులయ్యారని తెలియజేశారు. ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏప్రిల్ 23న డిప్లొమా హోల్డర్, డిగ్రీ మ్యాథమెటిక్స్ విద్యార్థులు బీటెక్ కోర్సు ద్వితీయ సంవత్సరంలో నేరుగా చేరడానికి ఈ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 1535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పురుషులు 1198 మంది కాగా, మహిళలు 337 మంది ఉన్నారు. 1471 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: కాంతిరేఖలు కార్యక్రమంలో పక్షులు మననేస్తాలు శ్రీమతి లావణ్య గారి ప్రసంగం విందాం. ఇప్పుడు
2: పక్షులు తమ అందమైన రంగులతో, స్వరమయమైన పాటలతో మరియు స్వేచ్ఛాయుతమైన గాలిలో ఎగిరే వైఖరితో మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. పక్షులు మన జీవన

0: విధానంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పక్షుల సంరక్షణకు ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తూ వాటిని కాపాడటానికి మనం చేయగలిగే చర్యల గురించి చర్చిద్దాం. మనకు పక్షుల అద్భుతమైన ప్రపంచాన్ని గుర్తు చేస్తుంది. అంతర్జాతీయ పక్షుల దినోత్సవం మొట్టమొదటిసారి 2002 ఏవియన్ వెల్ఫేర్ కొయిలేషన్ అనే సంస్థ చేత ప్రారంభించబడింది. పక్షుల మరియు ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచడానికి ఇది స్థాపించబడింది. ఈ దినోత్సవం పక్షులు ప్రతిరోజు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రపంచానికి గుర్తు చేస్తుంది. బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ మరియు యునెస్కో వంటి సంస్థలు దీనిని ప్రోత్సహించాయి. ప్రపంచవ్యాప్తంగా పక్షుల ఆవాసాలను పరిరక్షించేందుకు పక్షుల సంరక్షణకు అందరి దృష్టిని ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. పక్షుల దినోత్సవం ప్రాముఖ్యత విషయానికి వస్తే ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో పక్షులు పర్యావరణ కాలుష్యం, నివాస ప్రదేశాల నష్టం మరియు వాతావరణ మార్పుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ దినోత్సవం ద్వారా వాటి సంరక్షణకు ఒక పిలుపును ఇవ్వవచ్చు. ఈరోజు పక్షుల గురించి తెలియజేయడానికి మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచేందుకు పక్షుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ వాటిని రక్షించేందుకు మనం మరోసారి ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇప్పుడు మనం పక్షుల ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోని అరుదైన పక్షులు చూసినట్లయితే కివి పక్షి న్యూజిలాండ్లో ఉంటుంది, బలేగా పక్షి మడగాస్కర్లో ఉంటుంది, హార్పీ ఈగిల్ దక్షిణ అమెరికా దేశంలో ఉంటుంది. ఈ అరుదైన పక్షులు వాటి ప్రత్యేకతలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి.
1: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ప్రకటన.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇప్పుడు విందాం కాంతిరేఖలు.
2: కానీ ప్రస్తుతం సమర్థవంతమైన సంరక్షణ అనేది అవసరం. ప్రపంచంలో కొన్ని పెద్ద పక్షులు చూసినట్లయితే ఆస్ట్రిచ్ ఇది పరిమాణంలో అతి పెద్దది. ఆల్బాట్రాస్ దీని రెక్కల యొక్క విస్తీర్ణం చాలా పెద్దది. ఇప్పుడు మనం పర్యావరణ వ్యవస్థలలో పక్షుల పాత్ర గురించి చూసినట్లయితే పక్షులు పుష్పాల పరాగ సంపర్కం చేస్తాయి, తద్వారా పంటల పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఉదాహరణకు హమ్మింగ్ బర్డ్ మరియు సన్ బర్డ్స్ పుష్పాల మధ్య పరాగ సంపర్కాన్ని సులభతరం చేస్తాయి. అదేవిధంగా పండ్లు తినే పక్షులు విత్తనాలను విస్తరించడంలో సహాయపడతాయి. గుడ్లగూబలు, కాకులు మరియు ఇలాంటి ఇతర పక్షులు తెగుళ్లను తగ్గిస్తాయి. పంటలలోని పురుగులను తినడం ద్వారా రైతులకు సహాయం చేస్తాయి. ఇది ప్రకృతి సమతుల్యాన్ని కాపాడడంలో దోహదం చేస్తుంది. గద్దలు వంటి శవభక్షక పక్షులు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అవి చనిపోయిన జంతువులను తింటాయి, తద్వారా వ్యాధులను కుండా నిలిపివేస్తాయి. గద్దల జనాభా తగ్గడం వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పక్షులు పర్యావరణ స్థితిగతులను సూచించే ప్రకృతి సూచికలుగా పనిచేస్తాయి. ఒక ప్రాంతంలో పక్షుల జనాభా తగ్గితే అది ఆ ప్రాంతం కలుషితమైనది అని లేదా ప్రమాదకరమైనది అని చెప్పే సంకేతం.

0: ఇతం.
1: పక్షులు సంస్కృతి మరియు చరిత్రలో ప్రాముఖ్యత విషయానికొస్తే, పక్షులు మన సంస్కృతిలో ప్రాచీన కాలం నుండి ప్రత్యేకమైన స్థానం సంపాదించాయి. పక్షులు స్వేచ్ఛ, శాంతి మరియు జ్ఞానానికి ప్రతీకలు. పావురం శాంతిని సూచిస్తే, గుడ్లగూబ జ్ఞానానికి సంకేతం. మన భారతీయ పురాణాలలో కూడా పక్షులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉదాహరణకు, గరుత్మంతుడు విష్ణువు వాహనంగా పరిగణింపబడతాడు. జటాయువు సీతా అపహరణ సమయంలో రామాయణంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కథలు పక్షుల అద్భుతమైన పాత్రకు ఉదాహరణలు. పక్షులు రచయితలు, కళాకారులు మరియు కవులకు స్ఫూర్తినిచ్చాయి. జాన్ కీట్స్ కవిత అయినటువంటి ఓడ్ టు ఏ నైటెంగిల్లో పక్షులను ప్రస్తావించారు. పక్షుల వీక్షణ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానించే హాబీ. ఇది కేవలం వినోదమే కాదు, పర్యావరణ సైన్స్కు కూడా దోహదపడుతుంది. పక్షులను గమనించి వాటి సంఖ్యలను, జీవన ప్రమాణాలను గమనించడం ద్వారా పర్యావరణ శాస్త్రవేత్తలకు అనేక విషయాలను అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది. ఇక పక్షులకు ఎదురవుతున్న సమస్యల విషయానికొస్తే, అటవీ ఛేదనం, నగరీకరణ మరియు వ్యవసాయ విస్తరణ కారణంగా పక్షుల నివాస ప్రదేశాలు తగ్గిపోతున్నాయి. ప్లాస్టిక్ మరియు పెస్టిసైడ్ల కారణంగా పక్షులు ప్రమాదంలో పడుతున్నాయి. అరుదైన పక్షులను పంజరాలలో పెట్టి అమ్మడం లేదా చెరలో ఉంచి వాటి జనాభాను తగ్గిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పక్షుల వలస మార్గాలు మరియు సంతానోత్పత్తి కాలాలు దెబ్బతింటున్నాయి. భవనాలు, గాజు కిటికీలు మరియు పవన చక్రాలు పక్షులకి చాలా ప్రమాదకరంగా మారాయి. ఈ నిర్మాణాల వల్ల ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. ఇక ఇప్పటికే పక్షుల రక్షణకు అంతర్జాతీయంగా మరియు జాతీయంగా తీసుకుంటున్న చర్యలు చూసినట్లయితే, అంతర్జాతీయంగా బోన్ కన్వెన్షన్ 1979 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇది వలస పక్షుల సంరక్షణకు కృషి చేసే అంతర్జాతీయ ఒప్పందం. పక్షుల గమన మార్గాలు మరియు నివాసాలను సంరక్షించడానికి దేశాల మధ్య సహకారం అందిస్తుంది. సైట్స్ ఒప్పందం పక్షుల అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించి అరుదైన పక్షుల పునరుత్పత్తిని కాపాడుతుంది. రామ్ సార్కన్ వెన్షన్ ఒప్పందం ఇది 1971 సంవత్సరంలో ఏర్పరచుకున్న ఒప్పందం. ఇది నీటి పక్షుల రక్షణ వైపు దృష్టిని కేంద్రీకరించే ఒప్పందం. బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇది ప్రపంచవ్యాప్తంగా పక్షుల సంరక్షణ కోసం పనిచేసే సంస్థ. 5వది వచ్చేసి ఆఫ్రికన్ యురేషియన్ మైగ్రేటరీ వాటర్ బర్డ్స్ ఒప్పందం. ఇది ఆఫ్రికా మరియు యురేషియాలోని నీటి పక్షుల సంరక్షణపై దృష్టి సారించే ఒప్పందం. ఇటువంటి అనేక ఒప్పంద సంస్థలు పక్షుల రక్షణకు పనిచేస్తున్నాయి. ఇక జాతీయ పరంగా రక్షణ చర్యలు చూసినట్లయితే, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సంవత్సరంలో చేశారు. ఇది పక్షులకు చట్టపరమైన రక్షణను కల్పిస్తూ పక్షుల వేట మరియు అక్రమ వాణిజ్యంపై నిషేధం విధిస్తుంది. 2వది వచ్చి జీవ వైవిధ్య చట్టం 2002. ఇది పక్షుల జీవాశాలను రక్షించి స్థానిక సమూహాలకు ప్రకృతి సంరక్షణలో భాగస్వామ్యం కల్పిస్తుంది. ఇవే కాకుండా పక్షి అభయారణ్యాలు మరియు జాతీయ పార్కులు మరియు రాజస్థాన్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రక్షణ ప్రాజెక్టు, కేరళలో హార్న్బిల్ సంరక్షణ వంటి ప్రత్యేక రాష్ట్ర ప్రాజెక్టులు పక్షుల రక్షణకు పనిచేస్తున్నాయి. పక్షుల సంరక్షణకు అంతర్జాతీయ మరియు జాతి

0: స్థాయిల్లో తీసుకుంటున్న ఈ చర్యలు మన పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకంగా ఉంటాయి. పక్షులను రక్షించడం ద్వారా మన భవిష్యత్తు తరాలకు మానవత్వం మరియు ప్రకృతిపై ప్రేమను చూపవచ్చు. ఇక మన కర్నూలు జిల్లాకు సంబంధించి మనకు రోళ్లపాడు పక్షుల అభయారణ్యం ఉంది. రోళ్లపాడు పక్షుల అభయారణ్యం కర్నూలు జిల్లాలోని ప్రత్యేకమైన ప్రాంతం. ఇది పక్షుల సంరక్షణకు, ప్రకృతి ప్రేమికుల సందర్శనకు ప్రసిద్ధి. ఈ అభయారణ్యం పర్యావరణ పరిరక్షణలో తనదైన పాత్ర పోషిస్తోంది. ఈ అభయారణ్యం 6.14 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇది మైదాన ప్రాంతంగా ఉండి పొడి పచ్చిక భూములతో వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. దీని ప్రధాన ఆకర్షణలు చూసినట్లయితే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే అత్యంత అరుదైన మరియు అంతరించిపోతున్న పక్షి ఈ అభయారణ్యంలో ఆశ్రమం పొందుతున్నది. అంతేకాకుండా బ్లాక్ బక్, నెమలి, గుడ్లగూబలు వంటి జాతులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇవే కాకుండా శీతాకాలంలో అనేక వలస పక్షులు ఇక్కడకు వస్తాయి. ఇక పక్షులను రక్షించడానికి మనం చేయగల చర్యలు చూసినట్లయితే, మీ ఇంటి లేదా కాలనీ వద్ద స్థానిక మొక్కలను నాటండి. పక్షులకు ఆహారము మరియు నీటిని అందించండి. ఇది పక్షులను మీ ప్రాంతానికి ఆకర్షించడమే కాకుండా వాటి సంరక్షణలో సహాయపడుతుంది. మీ రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ యొక్క వినియోగాన్ని తగ్గించండి. రసాయన మందుల స్థానంలో ప్రకృతి సౌహార్దత కల పద్ధతులను పాటించండి. సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం లేదా పక్షుల గురించి అవగాహన పెంచే కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా వాటి రక్షణకు దోహదపడవచ్చు. పక్షుల గురించి మీ కుటుంబం, స్నేహితులు మరియు సమాజంలో చర్చించండి. వాటి ప్రాముఖ్యతను తెలియజేయండి. పర్యావరణ పరిరక్షణ చట్టాలకు మద్దతునివ్వండి. అటవీ సంరక్షణ మరియు అభివృద్ధిని ప్రోత్సహించండి. పక్షుల కోసం మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం పర్యావరణానికి ఒక పెద్ద ఉపకారంగా ఉంటుంది. ఈ అంతర్జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా మనం పక్షుల ప్రపంచాన్ని అర్థం చేసుకుని వాటిని రక్షించడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం. మనం చేసే ప్రతి చిన్న చర్య కూడా పక్షుల సంరక్షణలో ఎంతో పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రకృతికి జీవం పక్షులే. వాటిని కాపాడటం మన కర్తవ్యం.
1: పక్షులు మన నేస్తాలు శ్రీమతి లావణ్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాము సినీ గీతం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఈరోజు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే. ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరాలలో పక్షులొకటి. వాటి కిలకిలా రావాలు, రంగురంగుల రెక్కలు, ఆకాశంలో విహరించే తీరు మనసుకు ఆనందాన్నిస్తాయి. ఈ పక్షుల్లో కొన్ని ప్రత్యేకమైన పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తుంటాయి. వీటినే వలస పక్షులు లేదా మైగ్రేటరీ బర్డ్స్ అంటారు. ఈ పక్షుల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల సంరక్షణపై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం ఎంతో ముఖ్యమైనది. పక్షులు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల వాటిని రక్షించడం మనందరి బాధ్యత. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అనేది వలస పక్షుల సంరక్షణకు అంకితమైన అంతర్జాతీయ అవగాహన కార్యక్రమం. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మరియు అక్టోబర్ నెలల్లో ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పక్షుల ప్రాధాన్యత, వాటి ప్రయాణాలు, వాటి సంరక్షణ అవసరం గురించి ప్రజలకు అవగాహనను కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన పర్యావరణ సంస్థలు ఇంకా పక్షి సంరక్షణ సంస్థలు కలిసి నిర్వహిస్తాయి. ఒక ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోతే లేదా ఆహారం అందుబాటులో లేకపోతే పక్షులు మరో ప్రాంతానికి వలస వెళ్తాయి. దీన్నే పక్షుల వలస అంటారు. చలికాలంలో చల్లని దేశాల నుండి వేడిగా ఉండే ప్రాంతాలకు పక్షులు ప్రయాణిస్తాయి. వేసవికాలం రాగానే తిరిగి

0: అవి తమ స్వదేశాలకు వెళ్తాయి. కొన్ని పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణంలో అవి సముద్రాలు, అడవులు, పర్వతాలు దాటుతాయి. పక్షుల ఈ ప్రయాణం ప్రకృతి యొక్క అద్భుతమని చెప్పొచ్చు. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: వలస పక్షులు సూర్యుడు, నక్షత్రాలు, గాలి దిశలు, భూమి అయస్కాంత శక్తి ఆధారంగా దారి తెలుసుకుంటాయి. శాస్త్రవేత్తలు ఇప్పటికీ పక్షులు ఈ అద్భుత సామర్థ్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. పక్షులు గుంపులుగా ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించడం వల్ల వాటికి రక్షణ లభిస్తుంది, శక్తి కూడా ఆదా అవుతుంది. కొన్ని పక్షులు రోజుకు 100 కిలోమీటర్లు ఎగురుతాయి. మధ్యలో సరస్సులు, నదులు, చెరువులు వంటి ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటాయి. భారతదేశం వలస పక్షులకు ముఖ్యమైన ఆశ్రయ కేంద్రం. ప్రతి సంవత్సరం సైబీరియా, యూరప్, మధ్యాసియా వంటి ప్రాంతాల నుండి అనేక పక్షులు భారత్కొస్తాయి. భారతదేశంలో కనిపించే కొన్ని ప్రసిద్ధ పక్షులేవంటే ఫ్లామింగో, సైబీరియన్ క్రేన్, బార్ హెడెడ్ గూస్, పెయింటెడ్ స్టార్స్, పెలికాన్, బ్రాహ్మిణి డక్. ఈ పక్షులు ముఖ్యంగా సరస్సులు, చెరువులు, పక్షి అభయారణ్యాల్లో కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అనేక వలస పక్షులు వస్తుంటాయి. ముఖ్యంగా కొల్లేరు సరస్సు పక్షులకు ముఖ్యమైన నిలయం. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ పక్షి కేంద్రాలలో ఒకటి. వేలాది వలస పక్షులు ఈ కొల్లేరు సరస్సుకు వస్తుంటాయి. ఇక తర్వాత ఫ్లామింగోలు, ఇవి పెద్ద సంఖ్యలో పులికాట్ సరస్సులో కనిపిస్తుంటాయి. అలాగే నేలపట్టు పక్షి అభయారణ్యం, ఇది పెలికాన్లకు ప్రసిద్ధి. ఈ ప్రాంతాలు పక్షుల జీవనానికి ఎంతో అవసరం. ఇక వలస పక్షులు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకున్నాం కదా. పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విత్తనాలను తీసుకెళ్తాయి. దీనివల్ల అడవులు పెరుగుతాయి. అలాగే పక్షులు హానికర పురుగులను తింటాయి. దీనివల్ల పంటలకు రక్షణ లభిస్తుంది. పక్షుల సంఖ్య తగ్గటం పర్యావరణ సమతుల్యకు సమస్యలకు సంకేతం. పక్షులు ప్రకృతికి ఆనందాన్ని తీసుకొస్తాయి. ఇక ఇటీవల కాలంలో ఈ వలస పక్షులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అవేంటంటే అడవులు తగ్గిపోవటం వల్ల పక్షులకు నివాస స్థలాలు కూడా తగ్గిపోతున్నాయి. అలాగే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల పక్షుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాలమాన మార్పుల కారణంగా పక్షుల వలస సమయాలు కూడా మారిపోతున్నాయి. కొంతమంది పక్షులను వేటాడటం వల్ల కూడా వాటి సంఖ్య తగ్గిపోతుంది. అలాగే ప్లాస్టిక్ తినటం వల్ల కూడా పక్షులు మరణిస్తున్నాయి. సో పక్షుల సంరక్షణ కోసం చెట్లను నాటాలి. పక్షులకు నివాసాలు కల్పించడానికి ఈ మొక్కలను నాటుతుండాలి. అలాగే చెరువులను కూడా రక్షించాలి. సరస్సులు, చెరువులు పరిశుభ్రంగా ఉంచాలి. పక్షుల వేటను ఆపేసేయాలి. పిల్లల్లో పక్షులపైన ప్రేమను, అవగాహనను పెంచాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. అలాగే పాఠశాలలు, కళాశాలలు, పర్యావరణ సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి ఈరోజు. అవేంటంటే వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, పక్షి వీక్షణ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, ప్రకృతి సంరక్షణ శిబిరాలు. ఇలా విద్యార్థులు ప్రకృతి సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించాలి. పక్షులకు నీరు పెట్టాలి, గూళ్ళు కట్టేందుకు సహాయం చేయాలి, చెట్లు నాటాలి. పక్షులను రాళ్లతో కొట్టకూడదు. వాటికి ఇతరులకు వీటి గురించి, వీటి రక్షణ గురించి అవగాహన కల్పించాలి.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇప్పుడు విందాం ఓ సినీ గీతం.

పాట విన్నారు. ఈరోజు మహారాణా ప్రతాప్ జయంతి కూడా. మహారాణా ప్రతాప్ రాజస్థాన్లోని మేవార్ రాజ్యానికి చెందిన గొప్ప హిందూ రాజపుత్ర రాజు. మొఘల్ సామ్రాజ్య విస్తరణను ఎదిరించి తన మాతృభూమి స్వేచ్ఛ కోసం రాజీ పడకుండా పోరాడిన ధీశాలిగా ఆయన చరిత్రలో నిలిచారు. మహారాణా ప్రతాప్ జయంతిని రెండు రకాలుగా జరుపుకుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆయన May 9, 1540 జన్మించారు, కాబట్టి ప్రతి సంవత్సరం May 9 జయంతి నిర్వహిస్తారు. అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠమాసం శుక్లపక్షం తృతీయ తిథినాడు ఆయన జన్మించారు. ఈ తిథి ప్రకారం వచ్చే తేదీ ప్రతి ఏటా కూడా మారుతూ ఉంటుంది. భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధ యుద్ధం హల్దీఘాట్ యుద్ధం. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యానికి మహారాణా ప్రతాప్కు మధ్య ఈ యుద్ధం జరిగింది. సంఖ్యాపరంగా మొఘల్ సైన్యం చాలా పెద్దదైనప్పటికీ ప్రతాప్ సింగ్ అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. మహారాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్. హల్దీఘాట్ యుద్ధంలో గాయపడిన తన యజమానిని కాపాడటానికి ఒక పెద్ద కాలువను దూకి తన ప్రాణాలనర్పించిన విశ్వాసానికి చేతక్ ప్రతీక. స్వేచ్ఛ కోసం ఆయన అడవుల్లో నివసించారు. అక్బర్కు లొంగిపోయి విలాసవంతమైన జీవితం గడపడం కంటే అడవుల్లో ఉంటూ గడ్డితో చేసిన రొట్టెలు తిని ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. ఇదండి ఈరోజు మహారాణా ప్రతాప్ గారి జయంతి గురించి కొన్ని వివరాలు.

ఇంతటితో కాంతి రేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కన్నుల కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తలుంటాయి. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమం ఉంటుంది.

0: to you, Shagun.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Suvendu Adhikari to take oath as first BJP Chief Minister of West Bengal this morning. Prime Minister Narendra Modi and Home Minister Amit Shah to attend the swearing-in ceremony. Uncertainty continues over government formation in Tamil Nadu. Lieutenant General N.S. Rajasubramani appointed new Chief of Defence Staff. IMD forecasts heavy rainfall over Keralam, South Interior Karnataka, Tamil Nadu and Puducherry during next 2 days. And in football, India scripts history by qualifying for AFC Under-17 Women's Asian Cup quarter-finals for the first time. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి, కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన, జిల్లాకు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కెవిఎస్ఎం మూర్తి. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అల్లవరం మండలం వాడలరేవు తీర ప్రాంతం భౌగోళికంగా చాలా కీలకమైనదని, తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు గ్రోయిన్స్ తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఓఎన్జీసీ అటవీ రెవెన్యూ శాఖల అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో సమావేశమై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓఎన్జీసీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహిస్తున్న వాడలరేవు సముద్ర తీర ప్రాంత రక్షణ కవచంగా నిలిచేలా తోటల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో 12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీనివాసం భవనం మరియు 54 గదుల డార్మెటరీలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి దర్శన సౌకర్యాలు కల్పించేందుకు పురాతన ఆలయాలు అభివృద్ది చేపడుతున్నట్లు తెలిపారు. మందపల్లి మందేశ్వర స్వామి ఆలయానికి 4.2 కోట్ల రూపాయలు, మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి 4 కోట్ల రూపాయలు, కుండలేశ్వరంలోని అన్నదాన భవన నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. భారతదేశంలో 17వ జనాభా గణన 2027 ఒక చారిత్రాత్మక ఘట్టమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. తహసీల్దారులు, ఎంపీడీఓలు సాంకేతిక సహాయకులతో జనాభా గణన ప్రక్రియను పారదర్శంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ విప్లవం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా పౌరులు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే స్వయం గణన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మూసివేత సమయంలో ఆధునీకరణ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 74.2 కోట్ల రూపాయలు కేటాయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. లొల్లలాకులు బొబ్బర్లంక రావులపాలెం రోడ్డును 12.5 మీటర్ల వెడల్పుతో రాష్ట్ర రహదారి విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తీరప్రాంత మహిళలు వినూత్న ఆలోచనలతో ఆర్థిక పరిపుష్టి సాధించాలని, సముద్రపు నాచు సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ మరియు మత్స్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో తీర ప్రాంత 7 మండలాల డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనలో సముద్రపు నాచు పెంపకం జీవనోపాధి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న మే 15 నాటికి 100 క్లస్టర్లను ప్రారంభించాలని కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. 100 రోజుల ప్రణాళికను అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలను సాధించగలిగాయి. జిల్లా నుండి 19,038 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 18,343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 95.85% ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లాలోని సామంతకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సిరిగినేడి రిషిత లక్ష్మీనిహారిక 596 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. రబీ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట

0: రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని ధాన్యం సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిలవడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:35. అభిరుచి వింటారు, వినే ముందు ప్రకటన.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2020 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: అభిరుచిలో ముందుగా విందాం ఆహ్వానం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. ఈ పాటకు సంగీతం సమకూర్చినవారు ఎస్వీ కృష్ణారెడ్డి. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం నుండి అపర్ణ, అనిత, నేత్రవతి, యమున, అరుణకుమారి, రాజమ్మ, సుభద్రమ్మ, శ్రీనివాసాచారి, మురళీధర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, విన్నీ, దేవరాజు, కల్పన, ఆరాధ్య, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, నాగమ్మ, మేరమ్మ, సరోజమ్మ వీరంతా కోరుతున్న పాట ఆహ్వానం చిత్రంలోంది.

అభిరుచులు తర్వాత శృతులు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి రాస్తున్నారు శ్రోతలు. భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్, నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరింత కోరుతున్న పాట ప్రేమ పావురాలు చిత్రంలో ఉంది. గానం చిత్రా బృందం, సంగీతం సమకూర్చిన వారు రామ్ లక్ష్మణ్.

అభిరుచిలో తర్వాత ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఉషతో కలిసి పాడిన పాట. మరి ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్ ఉమ్మె సల్మా, ఇంకా అహీల్ ముజామిల్ గోరావారి మిత్రబృందం, అలాగే చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్. వేరెంత కోరుతున్న పాట మనసంతా నువ్వే చిత్రంలోనిది.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

అభిరుచిలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం వినండి. చిత్రం పేరు బంగారు బొమ్మలు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు వీరంతా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి ఉత్తరం పంపారు. అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, పెరుక కుమ్రయ్య, శివకోటి శేఖర్, గంగాధర్ శ్రీనివాస్, దార ఈశ్వర్, కె లక్ష్మయ్య, మారెల్ల యాదయ్య వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట బంగారు బొమ్మలు చిత్రంలో ఉంది.

అభిరుచిలో. తర్వాత సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు, గానం పి సుశీల వి రామకృష్ణ, చిత్రం మహాత్ముడు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ స్వామి, వెనల్ తేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే కర్నూలు చిత్తర్ వీధి నుండి బి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విని, యశ్విత. వీరంతా కోరుతున్న పాట మహాత్ముడు చిత్రంలోనిది.

అభిరుచిలో. తర్వాత మా అన్నయ్య చిత్రం నుండి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో ఉన్నికృష్ణన్ చిత్రపడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, మోక్షిత, పాలిక, గురునందన్, చంద్రశేఖర్, లక్ష్మీ, రవిచంద్ర, దివ్య, అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచిలో తర్వాత రేపల్లెలో రాధ ఈ చిత్రం నుండి సుజాత ఆలపించిన గీతం వినండి. సంగీత నిర్వహణ కోటి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనిరవి, అరుణ, కీర్తన, అజయ్ కుమార్, విజయ్ కుమార్, నాగిరెడ్డి, ఇంకా నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె నుండి ఆర్ తిమ్మనాయుడు, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి, ఆర్ అఖిల, ఆర్ అంజలి, వి అక్షయ్ కుమార్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
3: శ్రోతలు అభిరుచి వింటున్నారు. తరువాత మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహం, ఇంకా మహమ్మద్ సన్నతుల్లా, మహమ్మద్ సుభాన్, మహమ్మద్ రజాక్, అలాగే వల్లూరు గ్రామం ఇటికల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ. వీరంత కోరుతున్న పాట శ్రీరంగ నీతులు చిత్రంలోంది. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల. గీతరచనాత్రేయ, స్వరకల్పన చక్రవర్తి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అభిరుచిలో తర్వాత హలో బ్రదర్ ఈ చిత్రం నుండి పాటను కోరుతున్నారు శ్రోతలు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రాములకోట నుండి దుబాయ్ పాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మన్నార్, శ్యామయ్య, ఇంకా సారా, సైమా, ముజ్జు, ఈదుర్ బాషా వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ.

0: பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు మీరు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు వింటారు. మనిషిని గొప్పవాడిగా నిలబెట్టేది అతని సంపద కాదు, హోదా కాదు, విద్య మాత్రమే కాదు, అతని మంచితనమే. అతనికి నిజమైన గౌరవాన్ని తీసుకొస్తుంది. మంచితనం అనేది మనసులో ఉండే పవిత్రమైన గుణం. ఇతరుల పట్ల కరుణ, ప్రేమ, సహాయం చేయాలనే మనసు, నిజాయితీ, వినయం వంటి లక్షణాలు కలిసే మంచితనమవుతుంది. మంచి మనసున్న వ్యక్తి ఎక్కడున్నా అందరి అభిమానాన్ని పొందుతాడు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మంచితనం అంటే ఇతరులకు మేలు చేయటం, ఎవరికీ హాని చేయకుండా జీవించటం, మనకు సాధ్యమైనంత వరకు సహాయం చేయడం కూడా మంచితనమే. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా మంచితనాన్ని అలవాటు చేసుకోవాలి. మంచి మాట మాట్లాడటం, ఇతరులను గౌరవించటం, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలవటం, ఇవన్నీ కూడా మంచితనానికి ఉదాహరణలే.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మంచితనం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా వినయంగా ఉంటాడు, అహంకారం చూపడు. అంతేకాదు, ఇతరుల బాధను తన బాధగా భావిస్తాడు, నిజాయితీగా మాట్లాడతాడు, ఎవరిని మోసం చేయడు, తనకు సాధ్యమైనంత వరకు సహాయం చేస్తాడు. కోపం వచ్చినా అదుపులో పెట్టుకుంటాడు, అందరితో స్నేహంగా ప్రేమగా ప్రవర్తిస్తాడు. ఇవండి మంచితనం ఉన్న వారి లక్షణాలు.

మంచితనం ఉన్న వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. వారి వల్ల సమాజంలో శాంతి, ప్రేమ, ఐక్యత ఇవన్నీ పెరుగుతాయి. ఒక మంచి మనసున్న వ్యక్తి వల్ల చాలామంది సంతోషంగా జీవించగలుగుతారు. పేదవారికి సహాయం చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, విద్య లేని వారికి విద్య అందించడం వంటి పనులు సమాజాన్ని అభివృద్ధి చేస్తాయి.

విద్యార్థి దశలోనే మంచితనం అనేది అలవాటు కావాలి. గురువులను గౌరవించటం, తల్లిదండ్రుల మాట వినటం, స్నేహితులతో ప్రేమగా ఉండటం, నిజాయితీగా చదవటం, ఇవన్నీ కూడా మంచి విద్యార్థి యొక్క లక్షణాలు. చిన్న వయసులో అలవాటైన మంచి గుణాలు జీవితాంతం మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి.

మంచితనం వల్ల మనిషికి మంచి పేరొస్తుంది. అందరూ కూడా అతన్ని గౌరవిస్తారు. అంతేకాదు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మంచి పనులు చేసినప్పుడు మనలో ఆనందం పెరుగుతుంది. సమాజంలో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మంచితనం ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు.

మంచితనం మనిషికి అత్యంత విలువైన ఆభరణం. డబ్బు, ఆస్తి, అధికారాలు ఒకరోజులో పోవచ్చు, కానీ మంచి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మంచితనాన్ని పెంపొందించుకోవాలి. మనం మంచిగా ఉంటే మన కుటుంబం, సమాజం, దేశం కూడా మంచి మార్గంలో నడుస్తాయి. మంచి చేయి మంచి పొందు అనే మాటను జీవితంలో అందరూ ఆచరించాలి.

ఇది ఈనాటి చిత్రాంజలి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరికాసేపట్లో వసుదైక కుటుంబం కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్దం గత వారం రోజుల్లో అత్యంత కీలక దశకు చేరుకుంది. హార్మౌజ్ జలసంధిలో ఇరాన్ అమెరికా దేశాలు నౌకలపై పరస్పరం దాడులు చేసుకోవడంతో పాటు నౌకల దిగ్బంధనంతో ఈ దాడులు తదుపరి స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హార్మౌజ్ జలసంధిలో అమెరికా యుద్ద నౌకలపై ఇరాన్ దాడులు జరిపింది. వీటికి బదులుగా అమెరికా దళాలు కూడా ఇరాన్లోని బందర్ అబ్బాస్ కేష్మ దీవులోని మిలిటరీ స్థావరాలపై దాడులు చేశాయి. అదేవిధంగా హార్మౌజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం రెండు ఇరాన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై కాల్పులు జరిపింది. ఆ ట్యాంకర్లు తమ నౌకా నిర్బంధాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈ పరస్పర దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. హార్మౌజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో ఈ దాడులు ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. చమురు ధరలు 2022 తర్వాత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సింగపూర్ వంటి ఆగ్నేయాసియా దేశాలు ఆహార ఇంధన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పలు దేశాలు విద్యుత్ ఆదా కోసం వర్క్ ఫ్రం హోం ప్రభుత్వ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. నౌకా నిర్బంధంతో పాటు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు కొనసాగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో వాణిజ్య నౌకలు ఆయిల్ ట్యాంకర్లు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయాయని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ చీఫ్ వెల్లడించారు. వీటిలో చాలా వరకు నౌకలు ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్లోనే ఉండిపోయాయన్నారు. వాటిలో 20,000 మంది నావికులున్నారని 2 నెలలకు పైగా వారు అందులోనే చిక్కుకుపోయారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 30 నౌకలపై దాడులు జరిగాయని 10 మంది సెయిలర్లు మరణించారని ఆయన వివరించారు. అమెరికా ఇరాన్పై దిగ్బంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు 14 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో పంపించింది. ఈ శాంతి ప్రణాళిక ప్రకారం యుద్దాన్ని 30 రోజుల్లో ముగించేలా 3 దశల వ్యూహాన్ని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అలాగే జప్తు చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్ శాంతి ప్రణాళికకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఈ ప్రణాళికను పరిశీలిస్తాం కానీ దీనిని అంగీకరించడంపై మాత్రం తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు. అయితే ఓవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బెయిరూట్లోని హిజ్బుల్లా బలమైన ప్రాంతాలపై ఇజ్రాయెల్ బుధవారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ మాలిక్ బలౌట్ కూడా మరణించారు. ఇక అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్దంపై ఒక సందర్భంలో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభానికి పూర్తిస్థాయి పరిష్కారం కోసం ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే అణ్వాయుధాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు సంపాదించకుండా నిలువరించడం అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్తో చర్చలు సాఫీగా జరుగుతున్నాయని, ఇరాన్ చర్చలకు రావాలని కోరుకుంటోందని, ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని, కానీ అది అమెరికాకు సంతృప్తికరంగా ఉండాలా లేదా అనేది తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్కు అణ్వాయుధాలు ఉండటాన్ని తామెప్పటికీ అనుమతించబోమని, అదే జరిగితే ప్రపంచ భద్రతే ప్రమాదంలో పడుతుందన్నారు.
2: We have it very much under control. The blockade is unbelievable. The Navy's been incredible. The job they did is like a wall of steel. Nobody goes through. In particular, the Iranians, they're not getting anything through one way or the other. So they're out of business. And we'll see whether or not they are agreeing. And if they don't agree, they'll end up agreeing shortly thereafter.
1: అలాగే ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ పలు హెచ్చరికలు చేశారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు

దాడులు మొదలవుతాయని తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మౌజ్ జలసంధిలో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే హార్మౌజ్ జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. ఇక మరోవైపు హార్మౌజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్ పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఈమెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ముసాయిదాను ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టింది. అమెరికా ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు శత్రుదేశాల నౌకల ప్రయాణానికి టోల్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తోంది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్దం నేపథ్యంలో పోప్ లియో 14 చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ తరువాత అమెరికా వాటికన్ సిటీ మధ్య సంబంధాలు క్షీణించడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీని సందర్శించి పోప్ లియోతో చర్చలు జరిపారు. ప్రపంచ నేతలందరూ ద్వేషం తగ్గించుకుని శాంతి దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా పోప్ లియో పిలుపునిచ్చారు. మార్కో రూబియో పోప్ లియోతో పాటు వాటికన్ సిటీ ఉన్నత స్థాయి దౌత్యవేత్తలతో కూడా సంప్రదింపులు జరిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అమలవుతోంది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. రష్యా ఈరోజు జరుపుకునే విక్టరీ డే 2వ ప్రపంచ యుద్దం విజయోత్సవం సందర్భంగా ఈ శాంతి ఒప్పందం కుదిరింది. యుక్రెయిన్ కూడా ఈ విజయంలో భాగస్వామి కావడంతో ఇరు దేశాలు గౌరవప్రదంగా ఈ రోజును జరుపుకోవాలని ట్రంప్ సూచించారు. ఇది చిన్న విరామమే అయినప్పటికీ భవిష్యత్తులో యుద్దం శాశ్వతంగా ముగియడానికి ఒక నాంది కావచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విరామ సమయంలో ఇరు దేశాలు 1000 మంది చొప్పున యుద్ద ఖైదీలను పరస్పరం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందు వరకు కూడా సరిహద్దుల్లో ఇరువైపులా ఉద్రిక్తతలు కొనసాగాయి. శుక్రవారం నాటికి రష్యా సుమారు 400 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యాలోని చమురు శుద్ది కర్మాగారాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. యుద్దరంగంలో యుక్రెయిన్ దళాలు జపోరిజియా ప్రాంతంలో స్వల్పంగా ముందుకు కదులుతుండగా రష్యా దళాలు హులీపోల్ దిశలో తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే విక్టరీ డే వేడుకలకు ఏవైనా ఆటంకాలు కలిగిస్తే యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై భారీ క్షిపణి దాడులు చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో 14-15 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో డొనాల్డ్ ట్రంప్ సమావేశమవడం అత్యంత చర్చనీయాంశమవుతోంది. గత 10 ఏళ్లలో అమెరికా అధ్యకుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరగా 2017లో డొనాల్డ్ ట్రంపే ఆ దేశ అధికార పర్యటన చేశారు. వాస్తవానికి ఈ పర్యటన మార్చిలోనే జరగాల్సి ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం కారణంగా వాయిదా పడింది. అయితే పలు కీలక అంశాలు ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధ్యకుల మధ్య చర్చకు రానున్నాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గత ఏడాది బుసాన్లో కుదుర్చుకున్న ట్రేడ్ ట్రూస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం 2026 నవంబర్తో గడువు ముగియనుంది. దీనిని పొడిగించే అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే అమెరికా నుండి సోయాబీన్, విమానాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించే అవకాశముందని అమెరికా అధికారులు వెల్లడించారు. వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం ఒక ద్వైపాక్షిక బోర్డ్ ఆఫ్ ట్రేడ్ను ఏర్పాటు చేయాలని కూడా ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ఇక భౌగోళిక రాజకీయాలు, ఇరాన్ సంక్షోభంపై కూడా ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముందన్నారు. ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయడంలో చైనా సహకారాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ కోరనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అంటార్కిటికా ఖండంలోని మారుమూల దీవులను సందర్శించడానికి బయలుదేరిన ఎంవీ హాండియస్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ గుర్తించబడింది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు ఈ వైరస్ సోకడంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఆ క్రూయిజ్ నౌకలో 88 మంది పర్యాటకులు, 55 మంది సిబ్బంది ఉన్నారు. 22 దేశాలకు చెందిన వీరంతా గత నెల 1వ తేదీన దక్షిణామెరికాలోని అర్జెంటీనా నుంచి బయలుదేరారు. హంటా వైరస్ సోకడంతో ఇప్పటికే 3 మరణించారు. మరికొంతమందికి ఈ వైరస్ సోకిందని అనుమానించడంతో వారిని క్వారంటైన్లో ఉంచారు. హంటా వైరస్ సోకిందన్న అనుమానంతో బుధవారం 3 రోగులను అధికారులు నెదర్లాండ్స్కు తరలించారు. ఈ నౌకతో ప్రమేయం ఉన్న వారిలో 8 మందికి ఈ వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది.
అయితే ఇది కోవిడ్ లా వ్యాపిస్తోందా అన్న పలు అనుమానాలకు డబ్ల్యూహెచ్ఓ స్పష్టతనిచ్చింది. ఇది కోవిడ్ కాదని, ఇన్ఫ్లుయెంజా కూడా కాదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మరియా వ్యాన్ కర్కోవ్ స్పష్టం చేశారు. ఇది చాలా భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఆ నౌకలో వైరస్ లక్షణాలున్న ప్రయాణికులు గాని సిబ్బంది గాని ఎవరూ లేరని పేర్కొన్నారు. ఆండిస్ వైరస్ ప్రధానంగా సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి మాత్రమే వ్యాపిస్తుందని, ఇది కరోనా వైరస్ కాదని, చాలా కాలంగా ఉన్న ఓ విభిన్నమైన వైరస్ అని ఆమె తెలిపారు.

0: ఆ నౌకలో పరిమిత ప్రదేశంలో మాత్రమే దీనిని గుర్తించామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2018-19 సమయంలో అర్జెంటీనాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని డబ్ల్యూహెచ్ఓ మరో డైరెక్టర్ అబ్ది రెహమాన్ మహమ్మద్ పేర్కొన్నారు. వైరస్ లక్షణాలున్న ఒక వ్యక్తి సామూహిక కార్యక్రమంలో పాల్గొనడంతోనే అక్కడ ఇది వ్యాపించిందన్నారు. ఇది తీవ్రమైన ఘటనే అయినప్పటికీ ప్రజారోగ్యంపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఫ్రాన్స్ లో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వామపక్ష నాయకుడైన జీన్ లుక్ మెలన్కోన్ ప్రకటించారు. గతంలో ఆయన 4 సార్లు అధ్యక్ష పదవి కోసం పోటీ చేశారు. లా ఫ్రాన్స్ ఇన్సోమిస్ LFI అనే వామపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన, ఫ్రాన్స్ లో పెరుగుతున్న సామాజిక అసమానతలు, మితవాద శక్తుల ప్రాబల్యం, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి వల్ల అనుభవం ఉన్న నాయకుడు అవసరం ఉందని భావించి తాను ఈ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ వరుసగా 2 సార్లు పదవిలో ఉన్నందున ఆ దేశ రాజ్యాంగం ప్రకారం 3వ సారి పోటీ చేయడానికి అవకాశం లేదు. దీంతో 2027 ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. దక్షిణాఫ్రికాలో విదేశీయులపై, ముఖ్యంగా ఇథియోపియా వలసదారులపై జరుగుతున్న దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత వారంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో 5 ఇథియోపియా వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. జోహన్స్బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ట్ లోని ఒక రెస్టారెంట్ లో అల్పాహారం తింటున్న 3 ఇథియోపియా పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన 48 గంటల వ్యవధిలోనే మరో 2 ఇథియోపియా వలసదారులు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు గురై మరణించారు. దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులకు విదేశీ వలసదారులే కారణమని, అక్కడి స్థానిక యువత భావిస్తున్నారని, ఈ క్రమంలోనే వారిపై దాడులు జరుపుతున్నారని దక్షిణాఫ్రికా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దాడులను ఇథియోపియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ పౌరులకు రక్షణ కల్పించాలని దక్షిణాఫ్రికా అధికారులను కోరింది. కేవలం ఇథియోపియా మాత్రమే కాకుండా నైజీరియా, ఘనా, జింబాబ్వే వంటి దేశాలు కూడా తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఇండోనేషియాలోని మలుక్కులో ఉన్న మౌంట్ డుఖోనో అగ్నిపర్వతం నిన్న బద్దలైంది. ఈ ఘటనలో 20 పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో 3 మృతి చెందారని పేర్కొన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో పలువురు విదేశీయులతో సహా 20 పర్వతారోహకులు పర్వతంపై ఉన్నారని, వారిలో 7 సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. విస్ఫోటనం కొనసాగుతున్నందున మృతదేహాలను పర్వతం నుంచి ఇంకా వెలికి తీయలేదన్నారు. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తుకు మందపాటి బూడిద ఎగసిపడి సమీప గ్రామాలను కప్పివేసిందని వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ PVMBG అధికారులు పేర్కొన్నారు. దీంతో సమీప గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కెనడా విదేశీ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ CSIS చేసిన ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ నిర్దిష్టమైన అంశంపై భారత్ వైఖరి స్పష్టంగా స్థిరంగా ఉందని, భారత్ అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించే ప్రజాస్వామ్య దేశమని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోవడం న్యూఢిల్లీ విధానం కాదని, ఇలాంటి ఆందోళనలను ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగానే కెనడాలోని ఖలిస్తానీ గ్రూపుల గురించి కూడా మాట్లాడారు. వేర్పాటువాద శక్తులు కెనడా భూభాగాన్ని సురక్షిత స్వర్గధామంగా ఉపయోగించుకోవడంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: We have consistently spoken out about concerns regarding the use of Canadian territory as a safe haven by extremists and separatists. The CSIS assessment acknowledges the presence of supporters of the Khalistan separatist movement in Canada and notes that Canada-based Khalistani extremist groups continue to pose national security threat not only to India but also to Canada. It further highlights that such elements misuse democratic freedoms and institutions to promote extremism and raise funds that are diverted towards violent activities.
0: ఇక భారత్ పొరుగుదేశమైన బంగ్లాదేశ్ ఇరు దేశాల మధ్య వివాదంగా ఉన్న తీస్తా నదిపై చైనా మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. దీనిపై స్పందించిన రణధీర్ జైస్వాల్, భారత్ బంగ్లాదేశ్ దేశాలు 54 నదులను పంచుకుంటున్నాయని, నీటికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చించడానికి ఇరు దేశాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేశాయని, ఇవి క్రమం తప్పకుండా సమావేశమవుతూనే ఉన్నాయని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఉప

0: విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ ల్యాండౌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయడం ఒక్కటి మాత్రమే మిగిలిందన్నారు. ఈ ఒప్పందానికి తుది పరిష్కారం లభించడం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ చర్చల్లో పురోగతి సాధించామని, ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు చాలా సమీపంలోనే ఉన్నామని ల్యాండౌ పేర్కొన్నారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా ధనమ్మా దైవమ్మా చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

స్వప్న చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. దాసరి నారాయణరావు సాహిత్యం అందించారు ఈ పాటకు. వినిపించమంటూ కోరిన శ్రోతలు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఎద్దుమైలారం శ్రోతలు డి బాలకృష్ణ, శారదా శ్రీనిధి, అఖిల్ కార్తికేయ వీరందరి కోరిక మేరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ పాడిన పాట శ్రీరామరాజ్యం చిత్రానికి. రచన జొన్నవితల రామలింగేశ్వరరావు, సంగీతం ఇళయరాజా.

0: லட்சுமி.
1: అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి కోరిక మేరకు శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. ఆత్రేయ సాహిత్యం అందించారు ఈ పాటకు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హనిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాల కార్యక్రమం రాబోయే అతిథి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శ్రీరామ్ చిత్రానికి బాంబే జయశ్రీ పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సాయినగర్ నుంచి దోర్నాల బాలరాజు, రేణుక. వీరి కోరిక మేరకు ఈ పాట.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరి కోరిక మేరకు అమెరికా అబ్బాయి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు.

హైదరాబాద్ కొండపూర్ శ్రోతలు రావెళ్ల రమాదేవి, రావెళ్ల వెంకటేశ్వరరావు వీరి కోరిక మేరకు వాన చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు.

బొమ్మరిల్లు చిత్రానికి జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన పాట వినబోతున్నారు భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి ఇంకా వారి కుటుంబ సభ్యులు.

రాబోయే తిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట సప్తపది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు మండవల్లి గ్రామం నుండి విశ్వక్ సింగ్. వీరి కోరిక మేరకు ఈ పాట.

తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. దసరాలు వేగంగా పరిష్కరిస్తేనే ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ పరిష్కరించేలా మంత్రులు అధికారులు శ్రద్ద పెట్టాలని ఆయన సూచించారు. రాష్టంలో చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయమై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుమలలో ఏఐ ఆధారిత అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి ఎదురుచూసే సమయం తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన అనివిట్టి మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని రెడ్క్రాస్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని, తలసేమియా దినోత్సవ కార్యక్రమాలను నిన్న ఘనంగా నిర్వహించారు. పిడుగుపాటు నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పిడుగులు పడటంపై కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా భౌతిక రక్షణ, సామాజిక అవగాహన తదితర అంశాలతో సమగ్ర భద్రతా విధానాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని అమలు చేయనున్నారు. కిశోర బాలికల్లో అనీమియా నిర్మూలనతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎంఎం నాయుడు తెలిపారు. బందలుప్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిశోర్ వికాస్ ప్రత్యేక వేసవి శిబిరాన్ని నిన్న నిర్వహించారు. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీ చేంజెస్ వింటున్నారు 101.3 వివిధ భారతీయ ఫేమిచ్చిరాచే సీతా స్టూడియోస్ లో టైం 11:38 అయితే అలా అలా అలా క్రాస్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అండ్ మీ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి నేను ఇప్పుడే గుడ్ మార్నింగ్ చెప్తాను అనమాట. ఎనీవేస్, మనం సినిమా కబుర్లలో అయితే ఈ రోజు కొంతమంది సెలబ్రిటీ స్పెషల్ డేస్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చెప్దాను అనుకుంటున్నాను. సో ఆ సెలబ్రిటీస్ ఎవరు, ఏంటి స్పెషల్, ఏంటి అన్నది చూద్దాము. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఆడపిల్ల అంటూ అశోక్ వనంలో అర్చన కళ్యాణ మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది. పింక్ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

అశోక్ వనంలో లో అర్జున్ కళ్యాణ్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వినే సంగత స్టూడియోస్ లో టైం 11:30 14 మినిట్స్ అయితే క్రాస్ అయిపోయింది. సో ఈ రోజు స్పెషల్ డే ఎవరు అసలు సెలబ్రిటీస్ అంటే గనక మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్డే అనమాట. మే 9th 1989

హైదరాబాద్లో పుట్టారు. అండ్ విజయ్ మూవీస్ ఎక్కువ హిట్ కాకపోయినా ఆడియన్స్లో మాత్రం మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు. మీకు విషయం తెలుసా, విజయ్కి నాటకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, కాబట్టే అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కదా. నువ్విలాలో క్రికెటర్గా తన కెరీర్ని చిన్న క్యారెక్టర్తో అయితే స్టార్ట్ చేశారనమాట తన మూవీ కెరీర్ని. అండ్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ చేసినా సరే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో మాత్రం మంచి పేరుని అయితే సంపాదించుకున్నారు. అండ్ పెళ్లి చూపుల మూవీతో అయితే ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అన్ని డీటెయిల్స్ మన విజయ్ దేవరకొండ గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ టాక్సీ వాలా మూవీ నుంచి. మాటే వినదుగా వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: Yes, ఆ వైఫ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్.
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

11:28 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ సినిమా కబుర్లలో మనం మాట్లాడుకుంటున్నాం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి. సో అర్జున్ రెడ్డితో స్టూడెంట్స్ ని తన వైపుకి లాగేసుకున్నాడని చెప్పొచ్చు కదా. తన డైలాగ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడం వల్ల జనాల్లోకి ఈజీగా రీచ్ అయితే సంపాదించేసుకున్నారు. అండ్ టాక్సీ వాలా అండ్ గీత గోవిందల్ లాంటి లవ్ స్టోరీతో అమ్మాయిల మనసును దోచేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏమంటారు రౌడీ గర్ల్స్ ఏమంటారు చెప్పండి. అండ్ డియర్ కామ్రేడ్ అండ్ మహానటి మూవీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు కదా. సో అదనమాట సంగతి మన విజయ్ దేవరకొండ గురించి. అండ్ ఇంకొక సెలబ్రిటీతో మీ ముందుకు రాబోతున్నాను. ఆఫ్టర్ దిస్ సాంగ్ వెయిట్ చేస్తూ ఉండండి మన వివిధ భారతి ఎఫ్ఎం లో. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం అయితే అర్జున్ రెడ్డి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

BFM 101.3. సేతం ఎంజాయ్ చేస్తున్నారు కదా మన వివిధ భారతి ఎఫ్ఎం లో అండ్ మన ముందు సినిమా కబులు అండ్ స్టూడియోస్ లో టైమ్ 11:30-39 అయితే క్రాస్ అయిపోయింది. సో నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు అండ్ స్పెషల్ ఏంటి అంటే అచ్చం మన

అమ్మాయిలాగా కనిపించే నటి ఎవరు? సాయి పల్లవి. అండ్ ఈ రోజు సాయి పల్లవి బర్త్డే అనమాట. May 9, 1992 కోటగిరిలో పుట్టారు. అండ్ జార్జియాలో మెడిసిన్ కూడా చేశారు. అండ్ సౌందర్య లాంటి మరో హీరోయిన్ ఎవరు అంటే సాయి పల్లవి అని టక్కున చెప్పేస్తారు చాలా మంది ఫ్యాన్స్. మరి ఆమె డాన్స్ కనుక చేస్తే నెమలి నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారనమాట, ఇంక్లూడింగ్ కొరియోగ్రఫర్స్ కూడా. అండ్ తెలుగు లాంగ్వేజ్ లోనే కాదు, తమిళ్ మలయాళ మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. అండ్ కళారంగంలో విశేష కృషి చేసిన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం అందించిన కలైమామణి అవార్డును 2025లో 2021 సంవత్సరానికి గాను సాయి పల్లవి అయితే అందుకున్నారనమాట. సో ఆవిడ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సో ఆవిడ యాక్టింగ్ కానీ ఎంచుకునే రోల్స్ కానీ అన్నీ చాలా చాలా వెరైటీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి, ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆలస్యం ఎందుకు, మరి సాయి పల్లవి మూవీస్ నుంచి సాంగ్స్ విందామా? ఫిదా మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది, వచ్చిందే మెల్ల పిల్ల మెల్లగా వచ్చిందే. సో సిద్ధాల అశోక్ టీచర్ గారి లిరిక్స్ లో శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ అందించగా మధుప్రియారామ్ కి అండ్ సింధూరి పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

స్టూడియోస్లో టైం 11 o'clock దాటి 52 మినిట్స్ క్రాస్ అయిపోయి 53 మినిట్లు కూడా ఎంటర్ అయిపోయాం అనమాట. సో మన సినిమా కబుర్లలో సూపర్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. లవ్ స్టోరీ మూవీ నుంచి సాంగ్ అయితే ఇప్పుడు విన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీ గురించి కూడా స్పెషల్ ఈ రోజు ఏంటి అన్నది చెప్తాను. ప్రేమించుకుందాం రా మూవీ గుర్తుందా మీకు? ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, అది ఓలున్నారు ఓలు లేరు యాలున్నారు యాలా లేరు అనుకుంటూ ఒక డైలాగ్ బాగాలే ఉంటుంది. ఇక చెప్పింది ఎవరో గుర్తొచ్చిందా మీకు? మన కల్పన రాయండి. ఈరోజు 9 May 1950 కాకినాడలో అయితే పుట్టారు. దాదాపు 430 మూవీస్లు నటించారు. అండ్ నాకు ఇంకో మూవీ కూడా చాలా ఇష్టం కల్పన గారిది, అదేంటంటే జంబలగడి పంబ మూవీలో టేబుల్స్ చెప్తుంటారా, ఆ టేబుల్స్ చెప్పే చోట ఎంత అంటే అసలు నవ్వు పొట్ట పట్టుకొని. ఇప్పటికి కూడా సరే జంబలకడి పంబ మూవీ కనుక మనం చూసామంటే పొట్ట పట్టుకోవాల్సిందే. ఒక్కొక్క కొన్ని కొన్ని సీన్స్ అసలు ఇలా కూడా తీస్తారా, ఇలా కూడా ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా అన్నట్టుగా డైరెక్ట్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు అని అంటే కొన్ని సీన్స్ పర్టికులర్గా అది అంతా ఆ నటించిన వాళ్ళ గొప్పతనం అనుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ఆ టేబుల్స్ చెప్పే సీన్ అయితే కల్పన గారు చించేశారని చెప్పచ్చు. సో అదనమాట సంగతి. స్టూడియోస్లో టైమ్ 11:54 అయితే క్రాస్ అయిపోయింది. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్తో అయితే మన సినిమా కబుర్ నేను క్లోజ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మీకు తెలుసాలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి వామ్మో వాయో అంటూ వింటూ ఎంజాయ్ చేయండి మన 101.3 వివిధ భారతి ఎఫ్ఎంలో. లో

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపర్తి రాణి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 31న దినేష్ కుమార్ త్రిపాఠి పదవీ విరమణ చేయనున్నారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ 2026కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ చైర్మన్ జేఎన్టీయూ కే ఉప కులపతి సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు తెలిపారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు తిరిగి 18న ఇంజనీరింగ్, 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సింగపూర్లో అధికారికంగా పర్యటించనున్నారు. ఖరీఫ్ పంట కాలానికి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్దంగా ఉన్నాయని, ఈ నెల 15 నుంచి కాలువలకు విడతల వారీగా సాగునీరు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్టంలో సహాయ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఉంటుందని, అదే రోజున కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్టంలోని 5 చోట్ల బేలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో చెత్త సంపద కేంద్రంలో ఈ యంత్రాన్ని ప్రారంభిస్తారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట వ్యాప్తంగా హబ్ స్పోక్ నమూనాలో దీన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 216 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. వీరికి పోస్టులు కేటాయించేందుకు ఈ రోజు జూమ్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఇన్ఛార్జ్ డీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు. ఉత్తర కోస్తా యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. 3 రోజుల పాటు కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

విశేషాలతో అయితే నేనైతే వచ్చేసాను అండ్ ఒక మంచి సాంగ్ తో అయితే నేను స్టార్ట్ చేసేసాను ఈ ప్రోగ్రామ్ ని. రాజా సాబ్ మూవీ నుంచి అయితే విన్నారు అండ్ ఇప్పుడైతే సమ్మర్ కదండి. సమ్మర్ అంటే ఎండతో పాటు హాలిడేస్ కూడా వచ్చేస్తాయి కదా బేసిక్ గా. సో ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అని అంటే అండ్ కిడ్స్ గొడవలు కూడా ప్రారంభం అయ్యాయి ఇంట్లో అని చెప్పుకోవచ్చు. అంతేనా, అవునా కదా, పేరెంట్స్ బాగా అర్థమవుతుంది ఈ ఇబ్బందులన్నీ. అండ్ సెకండ్ అండ్ అది సెకండరీ అవ్వచ్చు, ప్రీ స్కూల్ గొడవలు కూడా ఉండుండొచ్చు. అండ్ గొడవలు మాత్రం అయితే కామన్ గా అయితే ఉంటాయి, అంటే సెకండరీ స్కూల్ అయినా అవ్వచ్చు, ప్రీ స్కూల్ అన్నా కూడా అయ్యి ఉండొచ్చు కదా. పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళు ఏంటి, పిల్లలు పిల్లలే కదా, గొడవలే. స్టేజ్ ని బట్టి ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. సో ఇంట్లో గొడవ చేయకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేస్తాం, డైవర్ట్ చేయడానికి చాలా కొంతవరకైతే చేయగలం, ఎందుకంటే పేరెంట్స్ ఎకంపనీ ఎంతవరకు చేయగలరు. కొన్ని ఆటలు ఆడతారండి, 1 hour 2 hours ఆటలు ఆడతారు, తర్వాత ఏం చేస్తారు, బిజీ లైఫ్ ఆబ్వియస్లీ గ్యాడ్జెట్స్ కి అలవాటు చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉన్నా కూడా ఎంతసేపు వాళ్ళకి బాగా ఈ మధ్య జెన్జీ జన్ ఆల్ఫా కిడ్స్ అందరూ ఉన్నారు కదా, సో వాళ్ళకి బ్రెయిన్ బాగా ఎక్కువైపోయి ఎంత ఆడిచ్చినా కూడా వాళ్ళకి సరిపోవట్లేదన్నమాట. అండ్ దాంతో పాటు గ్యాడ్జెట్స్ కూడా అలవాటు పడడం వల్ల ఇంకా డెప్త్ ఇన్ డెప్త్ గా వెళ్ళిపోతున్నారు. ఫన్ కోసమే కాదు, వాళ్ళ హోంవర్క్స్ కానీ రీసెర్చెస్ కానీ గ్యాడ్జెట్స్ పైన ఎక్కువ ఆధారపడి ఉంటున్నారు ఈ కిడ్స్ అందరూ. మాక్సిమం పెద్దవాళ్లే కానీ కిడ్స్ ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారు. ఒక స్క్రీన్ లిమిట్ కూడా ఉండడం లేదనమాట. మనం పెట్టచ్చు కానీ అవసరం కొద్దీ చూడాలి, అయ్యో నా హోంవర్క్స్ దాంట్లోనే ఉన్నాయి అని అంటే ఏం చేస్తారు, చచ్చినట్టు తీసి ఇవ్వడమే కదా. అండ్ దాని తర్వాత ఒక దాంట్లో నుంచి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ అన్ని ఆడుకుంటూ ఉంటారు అండ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. కానీ అంత టైం గ్యాడ్జెట్స్ మీద ఉంటే అస్సలు మంచిది కాదు అని డాక్టర్స్ దగ్గర నుంచి ఇంట్లో పెద్దవాళ్ళ దాకా చెప్తూనే ఉంటారు. ఈవెన్ మనం కూడా చెప్తూనే ఉంటాం కదా, మంచిది కాదు అన్న విషయానికి ఒకళ్ళు ఒక రీసెర్చ్ చేసి దాన్ని ఫైనలైజ్ చేశారు, ఇది నిజంగా మంచిదా కాదా, ఇంత స్క్రీన్ టైం ఇంతసేపు చూస్తున్నారు ఏంటి అన్నది చాలా రీసెర్చ్ చేసి అవును మంచిది కాదు అని చెప్పారట. అంటే ఇప్పుడుకున్న జనరేషన్ కి విత్ ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోతే వాళ్ళు తొందరగా నమ్మడం కూడా లేదు కదా, ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళ పెద్ద పెద్ద బ్రెయిన్స్ అయిపోయినాయి. సో అసలు ఏం చెప్పారు, ఈ రీసెర్చ్ లో ఏం జరిగింది, ఏం తెలుసుకుంటున్నారు అన్నది ఒక మంచి సాంగ్ తర్వాత మీతో షేర్ చేస్తాను. మీ అందరి కోసం ఛాంపియన్ మూవీ నుంచి గిర గిర గిర గింగిరా గిర్రే సాంగ్ అయితే వచ్చేస్తుంది. మీ టెన్షన్ చేయండి, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: भारती एफएम 101.3।
1: राम, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతి.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

1221 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీకు తెలుసాలో ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలు పడే ఇబ్బందులు ఏంటి, ఎందుకు మంచిది కాదు అన్నది మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా, చెప్తున్నాను కదా. అండ్ ఏం రీసెర్చ్ చేశారు అంటే 3 to 5 ఏజ్ లో ఉన్న 60 మంది పిల్లలకు ఎంఆర్ఐ స్కాన్ తీశారట డాక్టర్స్. ఆ రీసెర్చ్ లో చాలా విషయాలు అయితే బయటపడ్డాయట. అదేంటంటే పిల్లల బ్రెయిన్ లో ఉండే వైట్ మ్యాటర్ అన్నది అయిపోతుందట. అసలు ఈ వైట్ మ్యాటర్ అంటే ఏంటంటే ఏంటి అని మీరు అంటే గనక, ఈ ఈ న్యూరాన్స్ లో ఉండే యాక్సాన్ కి మైలిన్ అనే ప్రొటెక్షన్ లేయర్ అయితే ఉంటుందన్నమాట, దాన్నే వైట్ మ్యాటర్ అంటారు. ఈ మైలిన్ ప్రొటెక్షన్ లేయర్ డ్యామేజ్ అయితే కనుక పిల్లలలో నర్వ్ వీక్నెస్ తో స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత చిన్నగా ఐసైట్ పోవడం, అండ్ నెక్స్ట్ బాడీలో యాక్షన్ అండ్ రియాక్షన్ కూడా సరిగ్గా జరగకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయట. సో బ్రెయినే కదా జనరల్ గా మన బాడీని మొత్తం కంట్రోల్ చేసేది, యాక్షన్ కైనా రియాక్షన్ కైనా. అది మనం అనుకో, మనం జనరల్ గా మనం చేస్తున్నాం లేకపోతే మాట్లాడుతున్నాం ఇలాంటివన్నీ చేస్తున్నాం అంటే ఫస్ట్ బ్రెయిన్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇవన్నీ బయటకు వస్తాయి. పర్మిషన్ అంటే అది కనెక్టివిటీలో ఉంటేనే యాక్షన్ అండ్ రియాక్షన్ అయితే ఉంటుంది. సో ఆ లేయర్ డ్యామేజ్ అవడం వల్ల ఈ ప్రొటెక్షన్ లేయర్ అన్నది మనకి ఆ రియాక్షన్ యాక్షన్ అన్నవి ఉండవట. సో ఈ పని చేయకపోతే ఏమవుతుంది, మొత్తం బాడీ మొత్తం పారలైజ్డ్ అయిపోతుంది. ఈ విషయాన్ని ఒక ఫేమస్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ అండ్ న్యూరో సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. మరి పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే కదా, ఇంత పెద్ద రీసెర్చ్ చేసి ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మెయిన్ గా ఈ 3 to 5 ఇయర్స్ ఏజ్ వాళ్ళ మీద, ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి బాడీ పార్ట్స్ ఆ టైంలో. ఎదగడం, ఫుడ్ తీసుకున్నా జాగ్రత్తగా ఉన్నా, మనం నేర్పించేవి అన్ని కూడా ఆఫ్టర్ బర్త్ ఇట్స్ అ వెరీ క్రిటికల్ ఏజ్ అనమాట. సో అందుకని జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టండి, నేర్పించండి, కనెక్ట్ చేయండి. బోల్డ్ అన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిల్లో జాయిన్ చేయండి. మీరు ఫ్రీ టైంలో మీరు టైం స్పెండ్ చేయండి, తప్పితే ఒక టైం లిమిట్ దాటి వాళ్ళకి గ్యాడ్జెట్స్ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కరెక్ట్ కాదు కదా, పెద్దవాళ్ళ సమత కాలిపోతాయి ఎప్పటికే, మనం ఏం చేయలేం. దాని తర్వాత మనం ఎంత డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తామన్నా పోయిన ఆరోగ్యం కానీ అలా తిరిగి రాదు కదా. సో అదన్నమాట సంగతి. అండ్ ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేస్తాను, ఇంకొక టాపిక్. బట్ ఒక మంచి సాంగ్ తర్వాత మీ అందరి కోసం గద్దలకొండ గణేష్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎంలో లో.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
1: కానీ అక్క కాఫీ టైం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే వింటున్నారు. సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా శువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా శువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব.
0: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సదస్సు 2 దశల్లో నిర్వహిస్తారు. ఈ రోజు నుండి జూన్11వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. 2వ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బొయిషాక్ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్టపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ను ఒక మార్గదర్శక ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్టపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్ర వేశారని ఉపరాష్టపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర్య స్ఫూర్తికి ఠాగూర్కు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు, గౌరవానికి, ఆత్మగౌరవానికి గొంతుకగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అకుంఠిత ధైర్యానికి, అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, త్యాగానికి మహారాణా ప్రతాప్ స్ఫూర్తి అని, ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని, మాతృభూమి, సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురే ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకెన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకెన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడీపీ గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయసేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు జిల్లా కోర్టులు ట్రిబ్యునల్స్ వినియోగదారుల ఫోరంలు శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్ రాజీపడదగిన కేసులు చెక్ బౌన్స్ కేసులు బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు. న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ ఈయూ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత్ ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామి ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో ఈయూ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో 2030 దిశగా భారత్ ఈయూ సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2 రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్య దేశాలు సీనియర్ అధికారులు విధాన రూపకర్తలు నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: పోలీసుడు మూవీ నుంచి లవ్లీ ట్రక్ అయితే వినేశాం కదా, అండ్ స్టూడియోస్ లో టైం 12:47 అయితే అయిపోయింది మన వివిధ భారతిలో ఎఫ్ఎం లో. అండ్ మనం ఉన్నామో మీకు తెలుసాలో. సో నేనైతే ఇంకొక విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే చైనాలో చాలా ప్రాజెక్ట్స్ ని తయారు చేస్తారు కదా, అండ్ తక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, చాలా కొత్తగా కూడా ఉంటాయి. అండ్ ఇది కూడా అందరికీ తెలుసు. అలా ఇంకొక కొత్త దానాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ దేశానికి. అదేంటంటే గ్లోయింగ్ ట్రీస్ అట. స్ట్రీట్ లైట్స్ కి బదులు ఈ గ్లోయింగ్ ట్రీస్ ను రీప్లేస్ చేశారట. వీటిని ఒక రకమైన ఫంగస్ నుంచి బయోలూమినెన్స్ జీన్స్ ని తీసుకొని మొక్కల్లో పెడతారట ఈ సైంటిస్టులు అనమాట. ఇదంతా చేసేది సో దాంతో నైట్ టైం ఈ మొక్కలు గానీ ట్రీస్ గానీ వెలుగుతూ ఉంటాయట. ఇప్పటికే 20 రకాల ప్లాంట్స్ ని ఇలా వెలిగేటట్టుగా చేశారట. అండ్ పార్క్స్, రోడ్స్ ఎక్సెట్రా అన్నిట్లోనూ కూడా వీటితో నింపాలని వాళ్ళ ప్లాన్ అట. ఇంతకీ విషయం ఏంటంటే దీనివల్ల వచ్చే లాభాలు, పొల్యూషన్ తగ్గుతుంది, కరెంటు ఖర్చు ఉండదు, అండ్ బ్యూటిఫుల్ గా కూడా కనిపిస్తుంది. జస్ట్ వాటర్ అండ్ ఎరువులు మాత్రమే. ఇలాంటి ఐడియాస్ చాలా బాగుంటున్నాయి, బాగున్నాయి కదా. నాకైతే బాగా నచ్చేసింది. అండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ ప్లాంట్స్ ఉండడం మూలంగా కూడా. మీరేమంటారు, కరెక్ట్ కదా నేను చెప్పింది? ఎనీవేస్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అప్డేట్ అయితే ఉంది, అది కూడా ఒక లవ్లీ సాంగ్ తర్వాత అయితే ప్లే చేస్తాను. ఆంధ్రా కింగ్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నుంచి సాంగ్ అనమాట. స్టూడియోస్ లో టైం 12:49 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ఇంటూ చేయండి, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: అసలు పీంచి లాన అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుకున్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

సంగీత వినే సార్ కదా స్టూడియోస్లో. టైం 12:33 అయితే క్రాస్ అయిపోతుంది. సో ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే కనుక, అంటే ఇంట్రెస్టింగ్ విషయం, మనం ఇప్పుడు హైగా అంటే కాస్ట్లీగా ఫుడ్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు హైగా అంటే హై కాస్ట్లీగా ట్రీట్ చేస్తే తింటున్న ఫుడ్స్ అన్నమాట, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మనీ ఎర్నింగ్ తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ఒకప్పుడు మనీ ఎర్నింగ్ అన్నది తక్కువగా ఉన్నవాళ్ళు ఆ ఫుడ్ని తీసుకునేవారు అనమాట. అంటే ఒకప్పటి చీప్ అనకూడదు కానీ అలా తక్కువగా ఈజీగా దొరికే ఫుడ్ ఇప్పుడు మనకి చాలా కాస్ట్లీగా తయారయ్యాయి. అందులో ఎగ్జాంపుల్గా చెప్పేది ఏంటంటే లాబ్స్టర్స్ అనమాట. ఇప్పుడు 5-స్టార్ హోటల్లో 5-స్టార్ ఫుడ్గా ట్రీట్ చేస్తున్నారు, కానీ 17th or 18th century టైంలో దాన్ని సముద్రపు చెత్త అనేవారట. ఇంకా చెప్పాలంటే ఆయిస్టర్స్ కూడా అంతే, ఫ్రీగా పంచేవారట ఆయిస్టర్స్ కూడా. బట్ అవే ఆయిస్టర్స్ కొనాలంటే ఇప్పుడు అంతే సంగతులు. ఒకప్పుడు వైట్ బ్రెడ్ స్టేటస్ సింబల్ అనమాట, వైట్ బ్రెడ్ తింటున్నాము అని. బట్ ఆ అదే టైంలో బ్రౌన్ బ్రెడ్ తినడం అనేది ఎలా ఉంటుంది అంటే సంపాదన తక్కువగా ఉండే వాళ్ళు తినే ఫుడ్ అనమాట. అంటే కాస్ట్లీ అండ్ లో కాస్ట్లో ఉండే ఫుడ్ అనమాట. సో కానీ ఇప్పుడు ఆ బ్రౌన్ బ్రెడ్ ఏమైంది, అది స్టేటస్ సింబల్ అయిపోయింది. అండ్ అది హెల్దీగా కూడా తయారైంది. ఒకప్పుడు వైట్ బ్రెడ్ చాలా కాస్ట్లీ అనమాట అండ్ స్టేటస్ సింబల్ అన్నీ ఉండేవి, ఇప్పుడు రివర్స్ అయిందనమాట, వైస్ వర్సా. సో ఇందాక చెప్పిన ఫుడ్ ఐటమ్స్ ఆయిస్టర్స్ ఏంటి, బ్రౌన్ బ్రెడ్ ఏంటి అండ్ లాబ్స్టర్స్ ఏంటి, ఇలా ఒకప్పుడు లగ్జరీ ఫుడ్గా ఉండేవన్నీ కూడా ఒకప్పుడు నార్మల్గా ఉండేవి ఇప్పుడు లగ్జరీ ఫుడ్గా తయారైపోయింది. అండ్ ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు ఈ విషయం విన్న తర్వాత, కాలక్రమేణా హెల్దీ అండ్ లగ్జరీగా ఉన్న మారిన

ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా చాలానే అయితే ఉన్నాయి. అంటే కాలక్రమేణా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి అనమాట. అలా ఆలోచన విధానమా లేకపోతే తెలుసుకోవడమా అది సెకండరీ విషయం. సో అదనమాట సంగతి. ఒకప్పుడు ఉంటే ఇంకా ఎన్నెన్ని చూసేవాళ్ళమో అనిపిస్తుంది కదా నాకైతే. ఒకప్పుడు మనీతో పోల్చుకొని ఇప్పుడు మనీతో పోల్చుకుంటే అబ్బో ఇప్పుడు ఉన్న డబ్బులతో అప్పుడు ఎన్ని ఎన్ని చేసి ఉండేవాళ్ళం అనుకుంటారు. కాకపోతే అప్పటికి తగ్గట్టుగా అప్పుడే ఉంటే ఇప్పటికి తగ్గట్టుగా ఇప్పుడే ఉండేవి. అప్పుడు ఎక్కువ దొరికేవి కాబట్టి వాళ్ళకి అది నార్మల్గా అయ్యుండి ఉండొచ్చు. ఇప్పుడు తక్కువ దొరుకుతున్నందు మూలంగా హై కాస్ట్లీ అయ్యుండి ఉండొచ్చు. ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు, బట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పడం అనమాట. స్టూడెంట్స్లో టైం 12:56 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ యూ టర్న్ మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టు సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయం

విషయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర సంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రేపు సాయంకాలం 6 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్టంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 21న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మాదక ద్రవ్యాల నివారణపై మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషా ముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాగ్దాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ ప్రారంభించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఉత్తర కోస్తా యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో బాబా సైకిల్ అండ్ ప్రియదర్శిని పాడిన యముడు మూవీ నుంచి సాంగ్ ఇది విన్నారు. స్టూడియోస్ లో టైం 1:38 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము తీరాలో. సో ఆకాశవాణి చూడలేకపోయినా ఊహలకు రంగులు అద్దది. 90 ఏళ్ల ప్రజల గుండెల్లో మోగుతున్న స్వరం ఆకాశవాణి. కోట్లాది భారతీయుల భావోద్వేగాలకు, సమాచారానికి, సంస్కృతికి వేదిక. 90 సంవత్సరాల ప్రజల జీవితాల్లో భాగమైపోయింది ఆకాశవాణి కార్యక్రమాలు. ఒక స్పెషల్ సిగ్నేచర్ ట్యూన్తో ప్రారంభమై ఇంకా అదే సిగ్నేచర్ ట్యూన్తో కొనసాగుతుంది. ఇలాంటి ఆకాశవాణిలో మన ధీరాస్ పాత్ర గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. స్టూడియోస్లో టైం 1:39 అయితే క్రాస్ అయిపోయింది. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత నేను మళ్ళీ అసలు ఎవరు ఏంటి మన ఆకాశవాణి నుంచి ఒక కొంతమంది ధీరాస్ ఎవరు, ఆ ధీరాస్ వాళ్ళ స్వరాలు ఏంటి, ఎలా పరిచయం అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీ అందరి కోసం మీ మై చాయిస్ అవే మూవీ నుంచి శ్వాసై స్వరమై సాంగ్ అయితే వచ్చేస్తుంది. కార్తిక్ పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ గారు అయితే లిరిక్స్ అందించారు. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

1:14 అయితే క్రాస్ అయిపోయింది మన వివిధ భారతిలో. టైమ్స్ ఆఫ్ ధీరాలో ఫస్ట్ ధీరా ఎవరు? మన ఆకాశవాణిలో అన్నది చెప్తాను. ఫస్ట్ అంటే ఫస్ట్ కాదు, జస్ట్ ధీరాస్ లో ఫేమస్ అయిన ధీరాస్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే తురగా జానకి రాణి గారు రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలని ముందుకు నడిపి నేటికి కూడా రేడియో అక్కయ్యగా అందరి మనసులో నిలిచిపోయిన వ్యక్తి. మంచి రచయితగా, సంఘ సంస్కర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆనాటి ఆ తరం వ్యక్తులు రేడియో అక్కయ్యను అస్సలు మర్చిపోలేరు. చిన్నపిల్లలు పబ్లిక్లో మాట్లాడడానికి కానీ, భయం లేకుండా ధైర్యంగా మైక్లో మాట్లాడడానికి కానీ ఆవిడ ఒక వారధిలా ఉండేవారట. సో గ్రేట్ కదా, ఆ టైంలో అసలు మన ఇంటి కుటుంబ సభ్యుల్లాగా అనిపించేవారు కదా. రేడియోలో నుంచి మాటలు ఏంటంటే, ఇప్పటికీ మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి కానీ గ్రాండ్ మదర్స్ నుంచి కానీ మాటలు విన్నప్పుడు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అంటే చాలా పంచుకున్నారు మన ఆకాశవాణి గురించి. ఎనీవేస్, ఒక ధీర ఇంతమందితో కనెక్ట్ అయ్యి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రేడియో అక్కయ్య అంటే తెలియని వాళ్ళు లేకుండా ఫేమస్ అయ్యారు అని అంటే నాట్ ఎ జోక్ అనమాట. సో అదనమాట సంగతి. అండ్ ఇంకొకళ్ళ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను, బట్ ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయ

పోతున్నాను. విక్రమసింహ మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తోంది, ఏదేమైనా సఖి విడవను నిన్నే. స్టూడియోస్ లో టైం 1:15 అయితే క్రాస్ అయింది. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఈ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. సమయం 1:20 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. తిరిగి 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్టంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం

0: రామ్నారాయణ్ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను న్యాయమూర్తులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ,
1: It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology.
0: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభించారు. రాష్టంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం, డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని తెలిపారు. మెట్రో రైలు ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మంత్రి నారాయణ పేర్కొంటూ,
2: విశాఖపట్నంలో అనేక వర్క్స్ టేకప్ చేసింది, వాటిలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అన్ని దేశాల్లో ఉంది. ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డీ ఆల్రెడీ 15 రోడ్లని వైడెన్ చేయడానికి యాక్చువల్ టేకప్ చేసి, అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లాగానే ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి.
0: ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1866 మే 9వ తేదీన మహారాష్టలోని రత్నగిరి జిల్లా కోట్లక్లో జన్మించిన ఆయన 1889లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే 1905లో మితవాదుల ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. 1902 నుండి 1915 వరకు భారత శాసనమండలి సభ్యులుగా కొనసాగిన గోఖలే 1915 ఫిబ్రవరి 19వ తేదీన ముంబైలో కన్నుమూశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాకథాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతాసింగ్ ప్రారంభించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు సాగింది. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఫ్లాష్ మ్యాబ్ కిట్స్తో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వరసంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్

0: యుగళగానం, పసుపులేటి అయ్యప్పస్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలియజేస్తూ,
1: ఆల్ ఇండియా రేడియో అనేది 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాక్థాన్ ఆ 19th ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మెంట్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో వెళుతున్నాం. అది నాట్ ఓన్లీ హెల్త్, ఇట్ ఇండికేట్స్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఆల్సో. అందరికి చేరువ అవ్వాలని, పబ్లిక్ మేము అమాయకం అవ్వాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో స్టార్ట్ చేసి బెంజీ సర్కిల్ వరకు వాక్థాన్ నిర్వర్తించాలని మేము తలంచాం. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటూ అందరికీ హెల్త్, యూనిటీ అండ్ డిసిప్లిన్ ఉండాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ.
0: గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని ఏ ప్లస్ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న మాట్లాడుతూ, పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను సమయానికి సరఫరా చేయడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, తక్కువ బరువు సమస్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. పోషన్ ట్రాకర్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని కలెక్టర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరమైన విద్యను అందించే ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. అనంతపురంలో తాగునీటి సరఫరాపై పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎస్సీ రాజశేఖర్ తెలియజేస్తూ,
2: ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోకి కూడా నిర్విరామంగా సమృద్ధిగా నీరు డైలీ ఇచ్చే ఏరియాలో డైలీ ఇచ్చాం. ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చే ఏరియాలో 13 డివిజన్లను డైలీ కింద మార్చాం. చిన్న తక్కువపాటి ఖర్చుతో చేసేసాం మేము. ఇంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల బూస్టర్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తున్నాం. నీటి ఎద్దడి అనేది 99% నగరపాలక సంస్థకు ఈ సంవత్సరం ఉండదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను.
0: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజెల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను, వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీన అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్టంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: कपड़ा के सब रस

Major Jaswinder 101.3 with the Bharti FM. It's your Rajiv C. Time Studio. Slow time 2:31 at across అయిపోయింది. సో నేను సందడే సందడిలో సందర్శించడానికి రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్

ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, సిల్లీగా ఆలోచించండి క్వశ్చన్ కి, అండ్ కొంచెం యూజ్ చేయాలన్నమాట ఏంటిది అని. బట్ ఈజీగా చెప్పేస్తారనుకుంటున్నా, ఇంత ఉపోద్ఘాతం అక్కర్లేదని అని కూడా అనుకుంటున్నా. సో క్వశ్చన్ ఏంటంటే 11, 69, 88 అంటే 11, 69, 88 ఈ మూడు నెంబర్స్ లో ఒకే ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏంటి? 11, 69, 88 అంటే 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏమిటి? ఆన్సర్ చేసేయండి 8662488 ఫోన్ నెంబర్ కి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పులి నుంచి, చంద్రబోస్ గారి లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో, నరేష్ అయ్యర్, శ్వేత మోహన్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆ వైఫ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

స్టూడియోలో టైం 2:39 అయితే క్రాస్ అయిపోయింది. సో క్వశ్చన్ ఏం అడిగాను, 11, 69, 88 11, 69, 88, 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏంటి అని అడిగాను. లెట్స్ సీ ద ఆన్సర్స్. అయితే మంచి జోష్ మీద వచ్చేస్తున్నాయండి. అండ్ ఫస్ట్ వచ్చి నమస్తే శుభమధ్యాహ్నం అంటూ క్యాదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి పంపించారు. అలాగే నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అండి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ శుభ మధ్యాహ్నం, వెల్కమ్ టు సందరి, స్వాగతం సీతమ్మ తల్లి అంటూ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన్న జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు, హాయ్ సీత గారు, ఎలా ఉన్నారు, ఫోన్ చేశారా, వెల్కమ్ టు సందడి సందడి అని అంటూ. కాదండి, ఇంకొంచెం ట్విస్ట్ ఉంది దాంట్లో, ఒక్కసారి ఆలోచించండి. అండ్ హాయ్ మేడం జాఫర్, 11 ఏళ్ల మనవడు. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి, కనెక్టివిటీ అడగలేదు బట్ కామన్ గా ఉన్నది ఒకటి ఉంది అని అడిగాను. అండ్ ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ జి రెడ్డన్న, ఎన్జిఓ కాలనీ, సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటూ యాక్చువల్గా ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఫ్రమ్ కొత్తగూడెం, యాకూబ్ బాషా, నూర్జహాన్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి శేఖర్ ఎమ్మిగనూర్ నుంచి. రాజోలి మండలం నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వివి రెడ్డి గారు, సీత గారు మీరు భలే చెప్పారండి, నాకు కూడా అదే పరిస్థితి కాబట్టి నేను కొంచెం పక్కన వాళ్ళ దగ్గర నుంచి అరువు తీసుకొని వాడి మీకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. కొంచెం మీరు కూడా అదే మూసలో వెళ్ళి అడిగేసారండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘన, చాణిక్య, శంకర్ కుమార్.

Ajay, Grishma, family members, welcome to Sundari Sundari. And to question once again, please. And Naru, yes, sure, Andy. Ipudaita meekosam malli inkokasari question repeat chestunanu. 11, 69, 88. 11, 69, 88. ఈ నెంబర్స్ లో కామన్ గా ఒక విషయం ఉంది, అది ఏంటి? ఆన్సర్ చేసేయండి 8662488141 నెంబర్ కి. ఇప్పుడైతే మీ అందరి కోసం రోబో మూవీ నుంచి కీరి మంజర సాంగ్ ఏదో చేస్తుంది. భువనచంద్ర గారి లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో జావేద్ అలీ అండ్ చిన్మయి పాడిన ఈ సాంగ్ మీకోసం విన్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

స్టూడియోస్ లో టైం 2:00 దాటి 47 మినిట్స్ అయితే క్రాస్ అయిపోయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంకా అలా ముందుకి వెళ్తూనే ఉంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 11, 69, 88 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒకటి కామన్ గా ఉంది ఒక విషయం, అది ఏమిటి అని అడిగాను. లెట్స్ సీ ద ఆన్సర్స్. ఇంకా ఆన్సర్స్ పంపించిన వాళ్ళు 8662488114 నెంబర్ కి అంతే ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే నమస్తే అండి, మీరు అడిగిన ప్రశ్న విన్నాను అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారండి మంగళగారి నుంచి. దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్ద మస్తానరావు గారు పంపించారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతమ్ వెంకటలక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా ఒకటి ఉంది. అండ్ శుభ మధ్యాహ్నం సీతా మేడం గారు, ఎలా ఉన్నారు? క్షేమమైన సందడి సందడికి స్వాగతం అంటూ మహమ్మద్దీన్ అయితే భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ గా. అండ్ వివిధ భారతి విజయవాడ కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి స్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా నుంచి మహమ్మద్దీన్ స్నేహాను జైనుద్దీన్ పంపించారు. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి ఐ థింక్ మీరు షార్ట్ కట్ లో పంపించిన, నాకు ఆన్సర్ ఫుల్ కట్ లో కనిపించింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. అండ్ నమస్తే అజయ్ మేడం, ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, ఓకే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. మీరు ఎలా చెప్పారు తెలుసా, ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ కి ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంత వివరంగా పంపించారు. అండ్ మంగళగిరి సాయినగర్ తిరువీధుల బాబు మిత్ర బృందం శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. అంకయ్య గడ్డం బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎటు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్, సీత గారు మీ ప్రోగ్రామ్ చాలా రోజుల తర్వాత వింటున్నాను అని అంటున్నారు. ఎస్ నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు పాలంపోలయ్య ఆళ్ళగడ్డ అంజల్ జిల్లా నుంచి. సీత మేడం హవ్ ఆర్ యూ, భోజనం చేశారా, వెల్కమ్ అంటూ పంపించారు కూడా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సీత మ్యామ్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి, కామన్ గా ఉన్న విషయం ఏంటంటే అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారండి. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా చూద్దాం. బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 11, 69, 88 11, 69, 88 ఈ నెంబర్లో ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏంటి ఆన్సర్ పంపించేసేయండి 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం డ్యూడ్ మూవీ నుంచి సింగారి సింగదన సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంత చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

2:56 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మనం ఉన్నాము సందడి సందడిలో. బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ అండ్ వెరైటీ క్వశ్చన్స్ వింటూ. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రివీల్ చేసేద్దాం ఫిక్స్ అయిపోయాను. సో క్వశ్చన్ ఒక్కొక్కసారి రిపీట్ చేసి రిమైనింగ్ ఆన్సర్స్ అయితే చదివేస్తాను. 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒకటి కామన్ గా ఉంది అని అన్నాను. అదేంటో అడిగేశాను, చూసేద్దాం. ఫ్రమ్ కొత్తగూడెం యాకూబ్ పాషా నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. యాక్చువల్ గా మీ ఉద్దేశం నాకు అర్థమైంది. చాలా మంది ఇలాంటి ఆన్సర్స్ ఏ పంపిస్తున్నారు, సో కరెక్ట్ అని చెప్పాలి. ఎలా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ పెడన జోగానందరావు కానీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి పెద్ద దామన పెద్దమస్తానరావు గారు, దామన చిన్న మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఇప్పుడే జాయిన్ అయ్యాను అంటూ మహేష్ రెడ్డి వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి. నో ప్రాబ్లం, నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దరు కానీ. అండ్ రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశానండి. ఎవరు అంటే కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సీతమ్మలో అల్లరి తగ్గింది షోలో, సీరియస్ వచ్చింది. వివిరెడ్డి గారు కాదండి, సీరియస్ కానీ కాదు, సిల్లీగానే అడిగాను బట్ కొంచెం సీరియస్గా అనిపిస్తుంది. నేను ఈ మధ్య మా కజిన్స్తో ఆడుకున్నాను అందుకని గొంతు పోయింది, అందుకని సీరియస్గా అనిపిస్తున్నట్టుంది. అండ్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం మురహరి యశోద జానకిరాజు గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుకు నారాయణ అంశు ఎం జానకంపేట నిజామాబాద్ నుంచి. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే అందరూ ఎటు చూసినా అని అంటున్నారు, బట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి అని అంటే నాకు మీ ఉద్దేశం అర్థమైంది. తలకిందులుగా చేసి చూసినా సేమ్ ఆన్సర్ అదే వస్తుంది, అది ఆన్సర్. తలకిందులుగా చేసిన చాలా మంది, 70% మంది నాకు ఆన్సర్స్ ఎటు చూసినా అని అంటున్నారు. ఎటు అంటే లెఫ్ట్ రైట్ అని కూడా అనుకోవచ్చు కదా, కానీ అది కాదు. బట్ నేను అనుకోవడం మీరు తలకిందులుగా చూసినా అదే నెంబర్ వస్తుంది అని చెప్పడం మీ ఉద్దేశం అనుకుంటున్నాను. ఎనీవే, సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ప్రతిరోజు రాత్రి చెప్పింది, ఉదయం లేచే లోపలే చేసేస్తుంది, అది ఎవరు? నన్ను అలా చేసినా సరే నన్ను తిడతారు అని అడుగుతోంది. అది ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చెప్పింది, ఉదయం లేచే లోపల చేసేస్తుంది, అయినా సరే తిడతారు, ఇంతకీ ఎవరు నేను? ఆన్సర్ పంపించేసేయండి 8662488141 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం న్యూస్ వస్తుంది. న్యూస్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, తర్వాత ఆన్సర్స్ వస్తాయి. స్టేట్ 21.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టు సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతుందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషా ముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాక్థాన్ 2026 ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ ప్రారంభించారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కొత్తగా 3 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ సూర్యకుమార్ వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: పోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

3 o'clock 38 minutes అయితే క్రాస్ అయిపోయింది. మనము నమస్తే తెలిసిందే సో బోల్డ్ లేడని ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రతిరోజు రాత్రి చెప్పింది ఉదయం లేచే లోపలే చేసేస్తాను, అయినా సరే నన్ను తిడతారు, నేను ఎవరిని అని అడుగుతోంది. లెట్ సి అది ఎవరు. పెడిన జగనంద్ర కాలనీ చేపల రాజు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ క్యాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సీతా మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ ఇంతక ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, స్నేహాను జైనుద్దీన్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కాదండి. అండ్ దాంట్లోనే ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళి ఆలోచించండి. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ ఫ్రమ్ బెంగళూరు నుంచి పంపించారు. మే ఆన్సర్ కోసం వెయిట్ కర్తా కర్తి. మనం హిందీని ముక్కలు ముక్కలుగా చేయడంలో ఫస్ట్ ఏ ఉంటాం అనమాట. సరే క్వశ్చన్ సీరియస్ అనమాట, క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. మంగళగిరి నుంచి మంగళగిరి సాయి నగర్ తిరువిధుల మిత్ర బృందం కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. భాస్కర్ గారు ఆ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్దీన్ నేతల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మైదుకూరు లారీ డ్రైవర్ జాఫర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, సూపర్. అండ్ జి రెడన్న ఎన్జిఓ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనిల్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. అండ్ మీరు రోజు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి వివి రెడ్డి గారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి, మాట్లాడుకుందాం. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా రివీల్ చేస్తూ ఉంటాను ఆన్సర్స్. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రతిరోజు రాత్రి చెప్పింది ఉదయం లేచే లోపలే చేస్తాను, అయినా సరే నన్ను తిడతారు, నేను ఎవరిని? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఆన్సర్స్ పంపించేసండి 8662488144 నెంబర్ కి. ఇప్పుడు అయితే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఏ సాంగ్ ప్లే చేయాలి? హాయ్ నానా మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది, వింటూ వచ్చేసేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

18 అయితే క్రాస్ అయిపోయింది మన ఫిఫ్త్ బర్త్డేలో టైం. అండ్ మనం ఉన్న ముసందడి సందర్లో సెకండ్ క్వశ్చన్ లో, అండ్ అదేంటి అంటే ప్రతిరోజు రాత్రి చెప్పింది ఉదయం లేచే లోపలే చేసేస్తాను, అయినా సరే నన్ను తిడతారు, నేను ఎవరిని అని తెగ బాధపడిపోతుందో అది ఎవరో చెప్పేసేయండి. అండ్ ఆన్సర్స్ అయితే బాగానే ఇంకా బాగా వచ్చాయి అనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి ప్రభాకర్, లావణ్య, చరణ్, పూజి, తేజ, గగన్ అంటూ పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ నంగళగిరి నుంచి దామల్ల పెద్దమస్తాన్ రావు గారు, దామల్ల చిన్నమస్తాన్ రావు గారు, అండ్ అలాగే ఎస్ భీమేశ్వరరావు గారు పేడ నుంచి హాయ్ సీతమ్మ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సీతమ్మ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలంటే కొంచెం కష్టం అంటూ మహేష్ రెడ్డి ఫ్రమ్ వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి పంపించారు. నిజం చెప్పండి, కొంచెం కష్టమా లేకపోతే నన్ను నవ్విచ్చడానికి ఆట పట్టించడానికి చెప్తున్నారు చెప్పండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుకు నారాయణ ఆన్సర్ ఎంనా జనకంపేట నిజామాబాద్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అగనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు అక్షయ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు హాయ్ సీత గారు శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. హాయ్ అండి. అండ్ నమస్తే ఆర్జే మేడం గారు, నిజమే చాలా గ్యాప్ తర్వాత మీ వాయిస్ వింటున్నాం అంటూ రాంగ్ ఆన్సర్ అండి. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు స్పందన కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించారు శ్రీధర్ రావు మంగళగిరి ఆదోని నుంచి. అండ్ సీతా మేడం గారు అంటూ ఆన్సర్ ఏమని పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాను జైనుద్దీన్. అలాగే పాలంపోలయ్య ఆడగడ్డ నుంచి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్ గారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. అండ్ అలాగే ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మళ్ళీ చెప్పండి కర్నూలు నుంచి నజీర్ అండ్ నజరీన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే 11, 69, 88 ఈ నంబర్స్ లో కామన్ గా ఉన్నది ఏంటి అని అడిగాను. దాని అప్ సైడ్ డౌన్ తలకిందులుగా చేసిన అవే నెంబర్స్ కనిపిస్తాయి. సో క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్

మలాన్ బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి తాతారావు గారు చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ రాంగ్ ఆన్సర్ అండి. కొంచెం కొంచెం తేడా అనమాట. అండ్ రాంగ్ ఆన్సర్ శేఖర్ ఎమిగనూర్ నుంచి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శ్రీను ఐరాల నుంచి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అనంటే ఎస్ కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా. ఉమ్మడి నుంచి మేము జయంతిదిన్ స్నేహమాను జయంతిదిన్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చెప్పేస్తున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ అలారం క్లాక్ అండి. రాత్రి చక్కగా సెట్ చేసుకొని పట్టుకుంటాం, ఉదయాన్నే మోగుతుంది. బా ఇది మోగిందే ఇప్పుడు అని చిరాకుతో అరుచుకుంటూ లేస్తాను చూసారా. అది పాపం చెప్పిన పని చేసింది కానీ మనమే తిడతాం అనమాట. అది సంగతి స్టూడియోస్ లో టైం 3:22 అయితే క్రాస్ అయిపోయింది. నేనైతే మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. అదేంటంటే ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఆన్సర్ చేసేయండి 8662488144 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. జులై మూవీ నుంచి ఓ మధు సాంగ్ అయితే వచ్చేసింది దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ లో. అండ్ మ్యూజిక్ డైరెక్షన్ దేవిశ్రీ ప్రసాద్ పాడింది అద్నాన్ సానీ. మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ వచ్చేసేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

అది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ముచ్చటగా మూడో ప్రశ్న కూడా అడిగేశాను. ఇంతకీ స్టూడియోస్ లో టైం 3 గంటలు దాటి 28 నిమిషాలు దాటి అలా పరుగులు పడుతుంది మన సందడి సందడిలు క్లాక్. అండ్ ఇప్పుడు నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక గదిలో 5 క్యాండిల్స్ ఉన్నాయి, వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. లెట్ సీ ద ఆన్సర్స్. అమ్మో చాలా వచ్చేసాయండి, నేను ఒక్క సాంగ్ అలా విని ఇలా వచ్చే లోపల ఇన్ని వచ్చేసాయా. కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ గారు రాజల మండలం నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు పెడన జోగానంద్రా కాలనీ అప్పల్ రాజు గారు, అండ్ అలాగే మలాన్బి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, రాజోల్ నుంచి జయన్ గారు రాంగ్ ఆన్సర్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్, సీతామేడం గారు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారండి, మేము జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ నుంచి, అండ్ రాంగ్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ రాంగ్ ఆన్సర్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ. అండ్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి, అండ్ రాంగ్ ఆన్సర్ జగదీష్ ఫ్రమ్ మైలవరం నుంచి, అండ్ రాంగ్ ఆన్సర్ దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అండ్ రాంగ్ ఆన్సర్ పాలంపోలే అలగడ్డ నంజల్ జిల్లా నుంచి, అండ్ ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నందిపేట్ నుండి రంగోలి శ్రీనివాస్ గౌడ్ ఇందిరా. కరెక్ట్ ఆన్సర్ అండి, సారీ సారీ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బై మిస్టేక్ రాంగ్ అన్నాను. అండ్ సందీప్ సౌమ్య, అండ్ ఇందాక మండూరు మధుకుమార్ గారు లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ అండి, కరెక్ట్ అని చెప్పాను బట్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారి పేరు మాత్రం రంగోలి శ్రీనివాస్ గౌడ్ ఇందిరా సందీప్ సౌమ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పెడన్ నుంచి కోటమల్లయ్య గారు, అండ్ జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించారు రామకృష్ణారెడ్డి గారు గనగలూరు కర్ణాటక నుంచి, అండ్ రాంగ్ ఆన్సర్ శ్రీధర్ రావు ఏది పేరు శ్రీధర్ రావు మగళగిరి ఆదోని నుంచి. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ హాయ్ సీత గారు కాబట్టి రాంగ్ ఆన్సర్ పంపించారండి సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి, అండ్ రాంగ్ ఆన్సర్ పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు పంపించారు. సో ఇంకా ఆన్సర్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా వినండి, వింటే మీకే ఆన్సర్ అర్థమైపోతుంది. చాలా రాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. సో ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. జాగ్రత్తగా విని జాగ్రత్తగా ఆన్సర్ పంపించండి. ఆన్సర్ చేయాల్సిన నెంబర్ 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం రెట్రో మూవీ నుంచి బుజ్జమ్మ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

3:37 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. నేను ఇంకా థర్డ్ క్వశ్చన్ లోనే ఉన్నాను. మరి ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేద్దాం. ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి అని అన్నాను, 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలిన్నాయి అని అడిగాను. సో ఆన్సర్స్ చూసేద్దాం. ఇంకా పంపించిన వాళ్ళు 8662488114 నెంబర్ కు పంపించేసేయండి. రాంగ్ ఆన్సర్ పంపించారు రాజేష్ చౌదరి న్యూజ్విన్ నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. రాంగ్ ఆన్సర్ అంకయ్య గడ్డం బంగారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి. అండ్ జాంప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి. రాంగ్ ఆన్సర్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేఖర్ ఎమిగనూరు నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అది కాదండి, అన్ని ఆప్షన్స్ ఇస్తే నేను దాంట్లో ఒక ఆప్షన్ అనే వెతుక్కోమంటారా, ఉన్న ఆన్సర్స్ అన్ని చెప్పేశారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అన్ర దగ్గర రాంగ్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు ప్రభాకర్ లావణ్య చరణ్ పూజీ తేజ గగన్ రాంగ్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి. రాంగ్ ఆన్సర్ ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు దామల్ల పెద్దమస్తన్రా గారు, దామల్ల చిన్నమస్తన్రా గారు. అండ్ నెక్స్ట్ మలాన్బి కన్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ బాగున్నారా మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే హాయ్ సీత మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. హాయ్ సీత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. సుజాత శ్రీనివాసరావు దొడ్డ దేవరపాడు నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ మైదుకూరు జాఫర్ మేడం అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ సీతా మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి. మేము జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. అండ్ అలాగే తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. పెడన్ జోగానందరావు కానీ అప్పల్ రాజు గారు, అందుకనే నేను అంటూ ఉంటా సీత అంత ఈజీ కాదు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ అంత ఏమన్నా జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి. అండ్ ఇంకా బోలెడన్ని ఉన్నాయండి, చదువుతుంటే వస్తూనే ఉన్నాయి. మిగిలిన రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని తప్పకుండా చదువుతాను. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఒక గదిలో 5 క్యాండిల్స్ ఉన్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. ఆన్సర్ చేసేయండి 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి సుట్టల్లా సోసి పోకలా సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

నేను యాక్చువల్గా ఈరోజు చాలా క్వశ్చన్స్ అడుగుదామని చాలా పెద్ద లిస్టే తీసుకొచ్చాను, కానీ 3 క్వశ్చన్స్తోనే అయిపోవాల్సి వస్తుంది. ఎనీవే స్టూడెంట్స్లో టైం 3:43 అయిపోయిందండి, అప్పుడే టైం టైం తెలియకుండా అయిపోతుంది. నేను ఎన్ని చదివినా సరే అదేదో అక్షయ పాత్ర లాగా ఎంత తీస్తే అంత నిండుతూ ఉంటుంది కదా, అలా ఎన్ని చదివినా అలా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. సో లెట్స్ సీ క్వశ్చన్ ఏంటి. ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 అర్పిసారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. అండ్ ఆన్సర్స్ అయితే బాబాయ్ ఏంటిది, ఓకే యూసఫ్ ఫ్రమ్ కొలిపర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ నుంచి అండ్ నెక్స్ట్ వచ్చి రాంగ్ ఆన్సర్ పంపించారండి తులసీనగర్ నుంచి మీరా, ఎస్ అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు శ్రీధర్రావు మంగళగిరి యాదవ్ నుంచి. అండ్ అలాగే మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ చంద్రశేఖర్ కడప నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ రాంగ్ ఆన్సర్ కానీ మీరు తప్పని అంటున్నారు, ఏం చేద్దాం, వీఆర్ టాలెంట్లెస్. మహేష్ రెడ్డి ఫ్రమ్ వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి. బట్ అది ఇది కూడా కాదు కదా, ఇది కాదు కదా, ఇది కాదు కదా. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారండి స్వరూప్ సాయి ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చి రైట్ ఆన్సర్ పంపించారండి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి యమురహరి యశోద జానకిరాజు. అండ్ జి రెడ్డన ఎంజో కాలనీ కడప నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ శ్రీను గారు ఐరాల నుంచి. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ శేఖర్ ఎమిగనూర్ నుంచి. అండ్ వాయిస్ మెసేజ్ నాట్ అలౌడ్ అండి, బట్ స్టిల్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ ద్వారా కూడా పంపించారు. పంపించిన వారు రంగోలీ శ్రీనివాస్ గౌడ్ ఇందిరా సందీప్ సౌమ్య పంపించారనమాట నందిపేట నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుంచి దామల్ల పెద్దమస్తాన్ రావు గారు, దామల్ల చిన్నమస్తాన్ రావు గారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగరాజు లక్ష్మి ఫ్రమ్ వడియంపేట డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ ఇంకా ఆన్సర్స్ ఉన్నాయండో, నాకు గ్యాప్ కావాలి, నేను ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి, ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి, అందులో 2 అర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి. ఇంకా ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే 8662488114 నెంబర్కి అయితే ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక సాంగ్ అయితే వచ్చేస్తోంది, రూల్స్ రంజన్ మూవీ నుంచి సమ్మోహనుడా సాంగ్ అయితే వచ్చేస్తుంది. మీ టెన్షన్ చేయండి మన విద్ భారతి ఎఫ్ఎంలో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

51 అయితే అయిపోయింది మన స్టూడెంట్స్ లో టైం. సో సండే సండే లో థర్డ్ క్వశ్చన్, ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలిన్నాయి అని అడిగాను. ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ అయితే వచ్చాయి, చూద్దాం. మైదుకూరు జాఫర్ మేడం మిగిలి ఉన్నాయి అన్నారు కదా, అంటే రాంగ్ ఆన్సర్ అయితే పంపించారండి, నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ రాజోలు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి సాయినగర్ తిరువిధుల బాబు మిత్ర బృందం పంపించారు, అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. తిరుపతమ్మ శ్రీనివాసులు రెడ్డి వారి కుటుంబ సభ్యులు నర్సరావుపేట నుంచి అయితే పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ రాంగ్ ఆన్సర్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, రాజేష్ చౌదరి న్యూస్ వీ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్, నా పేరు లోకేష్, ఊరు చిత్తూరు. సమాధానం ఓకే, మిగిలేవి 3 6 8 రాంగ్ ఆన్సర్ అయితే పంపించారండి. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ దామర్ల ఆంజనేయులు హైమ గారు వలవర్ల గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ తిరువిధుల వెంకట

సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. కృష్ణా జిల్లా కాజా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సీతమ్మలో రైట్ ఆన్సర్ అనిపించుకోవాలంటే అలా చెయ్యక తప్పలేదు. కమతమ్ వెంకటలక్ష్మిరెడ్డి భీమునికుప్పటి నుంచి పంపించారు. అసలు ఏమందా చెప్పారా ఆన్సర్. అండ్ హాయ్, ఐఆమ్ లోహిత ఫ్రమ్ గుంటూరు అంటున్నారు. హాయ్ లోహిత. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్యాండిల్స్ ని అన్నది పాలంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం జయంతి ఆల్వాల్, మై ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ తులిమిల్లి రవి రవి గారు సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. దసగిరి సజ్జ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికల్ని వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే అంటూ మై ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఎస్ టీవీ హనుమంతాచారి శ్రీనగర్ గుంటూరు నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు కడప వినయ్ గారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆన్సర్ అండి, ఫైనల్ గా తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? సో జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ తో సహా ఆన్సర్ ఇస్తున్నాను, వినండి. గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి. సో అన్ని వెలుగుతున్నాయి, దాంట్లో రెండింటిని ఆర్పేశారు. ఆర్పేసిన తర్వాత మిగిలినవన్నీ కరిగిపోతాయి కదండి, మిగతా మూడన్నీ, మిగతా మిగిలిన ఎన్ని? మూడు. సో ఆ మూడు కరిగిపోతాయి కదా, సో మిగిలినవి ఎన్ని అని అడిగాను, రెండు. సో దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ ప్రసన్న కుమార్ అండ్ శ్రీలక్ష్మి ఫ్రమ్ వణుకూర్ ఆన్సర్ 2 అండ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ సో ఆన్సర్ అర్థమైందా? 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, దాన్ని రెండు ఆపేశారు, రెండింటిని ఆర్పేశారు, అంటే మిగిలిన మూడు కరిగిపోయాయనే కదా. సో ఇంకా మిగిలినవన్నీ రెండు. సో ఎన్ని మిగిలాయని మాత్రమే అడిగాను. దిస్ ఈస్ ద ఆన్సర్. సో నన్ను తిట్టుకోవాకండి, ఫైనల్ గా ఆన్సర్ అయితే చెప్పేశాను. అండ్ స్టూడియోస్ లో టైం 3:54 అయితే క్రాస్ అయిపోయింది. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మన సందడి సందడి అయితే క్లోజ్ చేసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెద్ద

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కూడా ఆయన కలుస్తారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి చెందిన మహిళ మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షహనాజ్ కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్ కు వెళ్లి చిత్రహింసలకు గురైంది. తనను రక్షించాలంటూ డిప్యూటీ సీఎంను వేడుకుంది. షహనాజ్ బాధలు విన్న వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మహిళను స్వగ్రామానికి రప్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులకు ఆదేశించారు. ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి చొరవతో షహనాజ్ స్వగ్రామానికి చేరుకుంది. విజయవాడ ఇంద్రకీల ద్రిపవెలిసిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ది గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని అధికారులకు సూచించారు. విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై ఢమురుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ భారీ త్రిశూలాన్ని ప్రారంభించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రభుత్వం 100% సక్సెస్ అయిందని, టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించినట్టు రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న 50 ఏళ్లలో విశాఖ నగర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రధానమంత్రి దతియాబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోం స్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ మండల తహసీల్దార్ మండల అభివృద్ది అధికారులను ఆదేశించారు. గర్భిణులు బాలింతలకు పోష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడ్ను ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: 101.3 with the Bharti FM. It's your Rajasi. Thanks, students. Let's time 4 o'clock 39 minutes. It's across a pendi. Manamunamo, Vividhalo, so Vividhalo, Erozu, Kajal Agarwal related movie songs. It's a winabotanam. And in the collection, Italiana movie, Nichi song, it's a winner, Ramajoga Sastrigari. Lyrics low, Nihal and Pranavi, Parnapata. And next to me, and there goes some. చందమామ మూవీ నుంచి నాలో ఊహలకు సాంగ్ అయితే వచ్చేస్తోంది. అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో కేఎం రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ లో ఆశా భోంస్లే అండ్ కేఎం రాధాకృష్ణన్ పాడిన పాట. అండ్ ఆఫ్టర్ దట్ గణేష్ మూవీ నుంచి సాంగ్ కూడా వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 ఫిఫ్త్ భారతి ఎఫ్ఎం.
1: ధీమ్ తనక ధీమ్ తాజి తక ధీమ్ తనక ధీమ్ ధీమ్ తనక ధీమ్ తాజి తక ధీమ్ తనక ధీమ్ తనకధీ తనకధీ తనకధీ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: స్ట్యూడియోస్ లో 4:25 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము వివిధాలో. కాజల్ అగర్వాల్ సాంగ్స్ వింటూ అండ్ మగధీరా మూవీ నుంచి మంచి సాంగ్ అయితే వినేశాం కదా. ఇంతకీ ఎవరు పాడారు ఏంటి అంటే కనుక చంద్రబోస్ గారి లిరిక్స్ లో, ఎంఎం కిరవాణ్ గారి మ్యూజిక్ లో, అనుజ్ గుజ్వారా అండ్ రీటా పాడిన సాంగ్ అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఆర్యా 2 మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట అండ్ ఆఫ్టర్ దాట్ డార్లింగ్ మూవీ నుంచి బుల్లే నా బంగారు తల్లి బుల్లే మల్లికార్జున్ అండ్ ప్రియామ్ హేమేష్ పాడిన పాటకు అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అయితే అందించారు. వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాడు

0: ఆణిముత్యాలు మరపురాని గీతాలు
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

సూపర్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మన వివిధ భారతి ఎఫ్ఎం లో అండ్ స్టూడియోస్ లో. టైం 4:38 అయితే క్రాస్ అయిపోయింది. వివిధలో కాజల్ అగర్వాల్ మూవీ సాంగ్స్ అయితే వింటున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీరు వినబోయే పాట బృందావనం మూవీ నుంచి అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో శంకర మహాదేవన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట ఏ రాజా సాంగ్. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఇష్ట పర్ఫెక్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: పాట చూడు నా పాట చూడు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఇప్పుడు మన స్టూడియోస్ లో టైం 4:30:50 అయితే క్రాస్ అయిపోయింది. వెన్నెలా కూడా వినే టైం అయిపోయింది. నాకు కూడా టాటా గుడ్ బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు స్పెషల్ స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెలా అయితే వింటారు. అండ్ దెన్ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ రాజ్య సీత సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I'm talking about the benefits of travel for personal growth. Yes, you heard it right. Correct ga vinnarandi. Travel chesthe personal growth ah telustundi. Anduke antanu. Vintu undandi Vanilla. Hi ga holiday tour plan chestunnara? Deento enni aarogya prayojanalu unnayo telusa? Doora prayanalu aarogyaniki chaala prayojanam ani cheppochu. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇయర్ ఎండ్ వెకేషన్ ఎలా చేయాలి, సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి, ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా, మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా, మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం

అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఉండదు, మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ మెదడు వేగంగా పనిచేస్తుంది. సరైన విధానంతో మీరు జీవితంలో ముందుకు సాగొచ్చు. ప్రయాణాల వల్ల మనసు సానుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి మనసును డామినేట్ చేసినప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడం మంచిదని భావిస్తారు. ప్రయాణం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే, ఇది మనశ్శాంతిని సృష్టిస్తుంది, హృదయానికి శాంతిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లడం ద్వారా మన బిజీ లైఫ్లో మన కోసం కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతాం. నదులు, జలపాతాలు, పర్వతాల మధ్య చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ, వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారి కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం, సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యు హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెబుతుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది, తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది. ప్రయాణం నిజంగా మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళన కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచనా ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. దీని వలన మీరు చాలా సామాజిక, సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు. కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు, కాస్త పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, రెగ్యులర్ ట్రిప్స్కి వెళ్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్లో వాలీబాల్, ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది, దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందే ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటు

0: చాలామంది చాలా బిజీగా ఉన్నా సరే ఒకటి రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలిమార్పు మాత్రమే కాదు, శరీరానికి మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలామంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. మీరు రోజువారీ జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కరోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచన శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సమయం గడపడానికి అవకాశం. ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలా మంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కనీసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి వాటి జీవనశైలి వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. With this very useful information about the importance of travel in one's personal growth, this is Chetan signing off in today's program. I'll get back to you in our next segment. Till then, have a great time. Bye. Mee salahalu soochanalu kosam meeru call leda message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. Maa email ID feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన గీతం. చిత్రం పేరు సీతాకొక చిలుక.

ఇక తర్వాత విందాం రాజశ్రీ గీతానికి మనోజ్ జ్ఞాన్ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. చిత్రం పేరు సింధూర పువ్వు.

గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి. చిత్రం పేరు రాముడు కాదు కృష్ణుడు.

శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వాన చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట సిరివెన్నెల సాహిత్యమది, సంగీతం కమలాకర్.

సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గాయనీ గాయకులు సాగర్ సుమంగళి, చిత్రం బొమ్మరిల్లు.

కార్యక్రమంలో చివరిగా విందాం. ఎస్సీ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో మా అన్నయ్య చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర ఆలపించిన గీతం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా విందాం ఒక ప్రకటన.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 వింటారు విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు. 6:20 రేపటి ప్రసార వివరాలు. 6:25 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి 7:05. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో అదనపు ఖర్చు లేకుండా పాల దిగుబడి గురించి డాక్టర్ స్వాతి గారి ప్రసంగం. ఇక 7:45 మహిళా ప్రభా కార్యక్రమంలో వసుచరిత్ర, మహిళా చైతన్యం గురించి డాక్టర్ కళ్యాణి గారి ప్రసంగం. 8:00 చిత్రసీమ. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 గజల్స్ కార్యక్రమంలో లతా మంగేష్కర్, జగ్జిత్ సింగ్ ఆలపించిన హిందీ గజల్స్. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాటలు. 10:30 అలనాటి మధురగీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల కామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం।
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో।
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు। మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి।
3: రే బజారి
4: అయ్యా,
3: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది।

0: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
1: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వార్తల వివరాలు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే న్యాయ వ్యవస్థలో మానవీయ విలువలను కాపాడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 న్యాయస్థానాల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ సాంకేతికత అండతో సామాన్యులకు సకాలంలో న్యాయం అందించగలిగామని గుర్తు చేశారు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియది కీలక పాత్ర అని, న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోని రామవరపాడులో ఉన్న రైతు సేవా కేంద్రం, రైసు మిల్లులను మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే 94% మేర చెల్లింపులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీని వలన రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం, బాయిల్డ్ రైస్ సేకరించాలని తాము కోరగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొంటూ,
1: ఈ సంవత్సరం 70 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోనూ రబీలోనూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల్లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి.
0: ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోంస్టే, ట్రైబల్ హోంస్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, మండల తహసీల్దార్, మండల అభివృద్ది అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూనే స్థానిక యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జిల్లాలో 3 క్లస్టర్లను గుర్తించాలని, అందులో చింతపల్లి మండలం లంబసింగి 1 క్లస్టర్గా, అరకు, డుమ్రిగూడ మండలంలో 2 క్లస్టర్లుగా గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. క్షేత్రస్థ

0: స్థాయి పరిశీలన చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటక ఆకర్షణలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక జరగాలని సూచించారు. ఈ పథకం అరకు, డుమ్రీగూడ, అనంతగిరి, చింతపల్లి మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఈరోజు ప్రారంభమైంది. ఒంగోలులోని త్రోవగుంట సమీపంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాము నుంచి మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా పాఠ్యపుస్తకాలను పంపుతున్నారు. జిల్లాలోని విద్యార్థులకు 13 లక్షలకు పైచిలుకు పుస్తకాలు అవసరం కాగా, మొదటి విడతలో 11 లక్షల పైచిలుకు పుస్తకాలు వచ్చాయని పాఠ్యపుస్తకాల గోదాము ఇన్ఛార్జ్ జిందా భాష తెలిపారు. ఇంకా 2 లక్షల పైచిలుకు పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు మారాయని, విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలిపారు. రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరిపై నిర్మించిన 65 అడుగుల త్రిశూలాన్ని మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, భారీ త్రిశూలం, ఢమరుకం ఏర్పాటు చేయడంతో కైలాసగిరికి మరింత శోభ చేకూరిందన్నారు. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ త్రిశూలాన్ని నిర్మించామని, కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు 7 కనెక్టింగ్ రోడ్లను వీఎంఆర్డీఏ నిర్మిస్తుందని, ఇప్పటికే 3 రోడ్లు పూర్తయ్యాయని నారాయణ పేర్కొంటూ,
1: ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది. అందుకనే వీఎంఆర్డీఏ ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి, కంజెషన్ లేకుండా ఉండేదానికి 7 రోడ్లు టేకప్ చేసింది. ట్రాఫిక్ ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ రెండింటిలో మెట్రో పెట్టున్నాం.
0: ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర సంధ్యా సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు ప్రోగ్రామ్స్ విభాగాధిపతి గుడుపూడి దివ్య తెలిపారు. ఆకాశవాణి న్యూస్ విభాగాధిపతి టి హెన్రీ రాజ్ మాట్లాడుతూ, మారుతున్న కాలంలో సమాచార విప్లవం ఎన్ని మలుపులు తిరిగినా ఆకాశవాణి తన విశ్వసనీయతను, ప్రామాణికతను కాపాడుకుంటూనే ఉందని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించిన 6వ కోటాను ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, తిరుమల తిరుపతిలో గదుల కోటాను 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగవ ట్రోప్.

0: ఉపు ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఒక ప్రకటన.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:10 భక్తిరంజని కార్యక్రమంలో పి సుశీల ఆలపించిన ఆదిత్య హృదయం వింటారు. 6:20 ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీకీ చిట్టిబాబు గారి సూక్తులు. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం కిడ్నీ వ్యాధులు లక్షణాలు చికిత్స గురించి డాక్టర్ వై సాయివాణి గారి సాయివాణి గారితో పరిచయం. 8:00 హిందీలో వార్తలు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:35 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. 9:30 చిత్రాంజలి. 10:00 వార్తావాహిని కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుంచి. 4:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 సంధ్యారగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీ బి రంగస్వామి కిష్టన్న పాడిన సంవాద పద్యాలు ప్రసారమవుతాయి. 8:00 చిత్రసీమ. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి.

విజయవాడ కేంద్రం నుంచి 8:30 తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో ఆహ్వానం చిత్రం నుంచి పాటలు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు రేపటి ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో స్నేహం కోసం చిత్రం కోసం రాజేష్ పాడిన పాట మరి వినే ముందు ఒక ప్రకటన విందాం.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమశేఖర్, రేఖా, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, దశరథ, వనజ, నరసింహ, మొహమ్మద్ సన్నత్ ఉల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజక్, అలాగే వరంగల్ కరీమాబాద్ నుంచి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్.

ఉదిత్ నారాయణ్ అనురాధ పాడ్వాల్ పాడిన పాట వినండి. సంగీతం వందేమాతరం శ్రీనివాస్. మనసున్న మహారాజు చిత్రం కోసం ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వీత్, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, కొమురయ్య, లక్ష్మయ్య, ఈశ్వర్.

శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రిన్, ఉమే సల్మా, లుబానా, అహిల్, ముజమిల్, గోరా, షెహాన్ వారి మిత్రబృందం. అలాగే జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మశ్రీ, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయారాణి, వినోద్, రమశ్రీ వీరందరి కోసం, కిల్లర్ చిత్రం కోసం మనోజ్ చిత్ర పాడిన పాట వేటూరి గీతమది, ఇళయరాజా స్వరకల్పన.

వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం కోడూరు నుంచి మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుభాష్ రెడ్డి, అనిల్ శంకర్, శ్రీనివాస్చారి, అరుణకుమారి, అపర్ణ, నేత్రావతి, అనిత, అలాగే రాజన్న, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ నుంచి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మళ్ళవరనీష్, లావణ్య, మహాస్వీను, రేవంత్, సీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ. వీరందరి కోరికపై కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది. వేటూరి గీతమది, ఇళయరాజా సంగీతం.

0: ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో.
1: శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్య

శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం వినండి. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం రాసిన శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లూళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ, వేద, వినోద్, రమ్యశ్రీ, మహశ్రీ, అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వేత్.

కార్యక్రమంలో చివరిగా విందాం. నంద్యాల జిల్లా పాండ్య మండలం కందికాయపల్ల గ్రామం నుంచి ఉత్తరం పంపారు తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చల్ల గ్రామం నుంచి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి. వీరందరి కోరికపై ఒకే ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇంతవరకు అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం కుటుంబ సంక్షేమ గీతం. వినే ముందు ఒక ప్రకటన.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. అత్యాధునిక అగ్ని క్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి. వివిధ సెక్షన్లున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించే రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ లోని ప్యారేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు, వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులు

0: అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం అంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరడ్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্র পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীর রাম তুডু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 13వ తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా, గత 15 రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ఉన్న టీవీకే రాష్టంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రీ కళగం, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరత్తు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవ్ అర్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107 తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎంఐఆర్వీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఎంఐఆర్వీ సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డీఆర్డీఓ, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ హక్కుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయలు మెరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా, డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూయిజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 3 మరణించారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను

వెల్లడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో జైపూర్ లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల్లో అదనపు ఖర్చు లేకుండా పాల దిగుబడి గురించి డాక్టర్ ఎస్ స్వాతి గారి ప్రసంగం.
2: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ స్వాతి, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, పుల్లగుమ్మి గ్రామం, వెల్దుర్తి మండలంలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా 20% పాల దిగుబడిని ఎలా పెంచుకోవాలి మన పాడి పశువుల్లో. మన పాడి పశువులు అంటే పాలిచ్చే ఆవులు, గేదెలు. రైతులు ముఖ్యంగా పాలిచ్చే ఆవులు, గేదెలు ఎందుకు పెంచుకుంటారు? పాలు అమ్మడం ద్వారా వాళ్ళ జీవనోపాధి, పాలు అమ్మడం ద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. 1 లీటర్ ఇచ్చే పాలు 2 లీటర్లు ఇచ్చిందంటే వాళ్ళకి ఆ రోజుకి వాళ్ళ అమౌంట్ పెరిగినట్లే. మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఈ పాలిచ్చే ఆవులు, గేదెలు పాల దిగుబడి సడన్ గా ఎందుకు తగ్గుతాయి, దానికి రీజన్స్ ఏంటంటే, ఏదన్నా దానికి అనారోగ్యం కారణం, ఏమైనా డిసీజులు అంటే గాలికుంటు వ్యాధి కానీ, హెచ్ఎస్ కానీ, బీక్యూ కానీ. హెచ్ఎస్ అంటే గురక వ్యాధి, బీక్యూ అంటే బ్లూటన్, బ్లాక్ వాటర్ డిసీజ్ కానీ, లేదంటే ఎఫ్ఎండ్ఎం, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కానీ వచ్చినప్పుడు పాల దిగుబడి తగ్గుతుంది. గాలి పోసినప్పుడు ఏమవుతుందంటే, అది నోట్లో పుండ్లు, కాళ్ళకి పుండ్లు రావడం వల్ల అది సరిగ్గా తినలేక పాల దిగుబడి తగ్గిపోతుంది. తర్వాత అది ఆవు కానీ బర్రె కానీ ఎదకు వచ్చినప్పుడు ఆ టైంలో పాల దిగుబడి కూడా తగ్గుతుంది. తర్వాత సరైన గాలి వెలుతురు, ఆవులు గేదెలు పెట్టే ఆ పాకలో సరైన గాలి వెలుతురు లేకపోవడం వల్ల కూడా అది సరిగ్గా పాల దిగుబడి అనేది ఒక రవా తగ్గుతుంది. తర్వాత ఈ పాలలో 90% నీళ్లే ఉంటాయి. మనం సరైన మంచి నీటిని సప్లై చేయడం వల్ల మంచిగా పాలు బాగుంటాయి. తర్వాత ఇవన్నీతో పాటు మనం ఏం చేస్తాం, మనం పాలు ఇవ్వాలంటే దానికి సరైన దాన, సమీకృత దాన అంటారు. సమీకృత దాన అంటే పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాంతోపాటు మనకు దాన ఇస్తాం. పచ్చిగడ్డి ఎంత ఇస్తాం, 30 కేజీల పచ్చిగడ్డి ఇస్తే 10 కేజీల ఎండుగడ్డి, తర్వాత 30% తవుడు, 30% జొన్నలు, లేదంటే ఇంకా 30% ఏదన్నా గానుగ చెక్క, ఇట్లా మనము తీసుకున్న నూనె నుంచి వచ్చిన చెక్క కానీ, తర్వాత 10% ఖనిజ లవణాలు. 10% ఖనిజ లవణాలు మన మినరల్ మిక్చర్ అంటాం, మినరల్ మిక్చర్. ఇదంతా కలిపి ఇస్తే సమీకృత దాన అంటారు. ఈ దాన వల్ల కరెక్ట్గా దాన అందినట్లు, అప్పుడు దానికి దిగుబడి, పాల దిగుబడి అనేది కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో మనం ఓన్లీ పచ్చిగడ్డి ఇచ్చి తర్వాత దాన సరిగ్గా లేకపోయినా పాలు అనేది అంత ఉండదు. దాన ఒకటే ఇచ్చి గడ్డి లేకపోయినా కూడా అంతే ఉండదు. ఎందుకంటే దానికి ఖచ్చితంగా ఫైబర్ ఉన్న ఫుడ్ కూడా కావాలి. ఫైబర్ ఉన్న ఫుడ్ ఉంటేనే అది నెమరు వేయడానికి అంత ఈజీగా ఉంటుంది. మనం ఓన్లీ గడ్డి అస్సలు పెట్టకుండా ఓన్లీ దాన పెడితే కూడా అది నెమరు వేసుకునే విధానం తగ్గిపోయి పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాన ఇవన్నీ కరెక్ట్గా సమపాలలో ఇస్తే, కరెక్ట్గా ఇస్తే మనము పాల దిగుబడిని కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం. లేదంటే పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఏదన్నా జొన్నలు 30% ఏదన్నా జొన్నలు, మనం జొన్నలు కానీ లేదంటే వేరే ఏమన్నా ధాన్యాలు కానీ, తర్వాత తవుడు కానీ, తర్వాత ఏదైనా చెక్క కానీ ఇవన్నీ పెట్టాలి. తర్వాత మనము ఇంత మంచి

చానా అన్ని పెడుతూ ఉన్నా మన యాజమాన్య లోపము ఏదో లోపం వల్ల పాల దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది. ఏ లోపాలు ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటే, చెప్పారు కదా ఇందాక గాలి వెలుతురు, మనం ఉండే ఆవులు బర్రెలు ఉండే చోట గాలి వెలుతురు కరెక్ట్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా, తర్వాత ఇదంతా కిందంతా నీట్ క్లీన్ చేస్తున్నాం, అవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత మంచి నీరు, అది ఏమన్నా మంచి నీరు ఇస్తే మనకు పాల దిగుబడి అనేది బాగుంటుంది. ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నాం, ఇంకా ఏదో తప్పు చేస్తున్నాం. ఒకే ఒక తప్పు ఏంటంటే కరెక్ట్గా నెమరు వేసే టైం అనేది మెయింటైన్ చేయకపోవడం. మనకు ఒక ఆవు కానీ బర్రే కానీ ఒక పూటకి 6 నుంచి 8 గంటలు నెమరు వేయాలి. నెమరు వేయడం అనేది దానికి కంపల్సరీగా ఉండాలి. నెమరు వేస్తేనే అది ఆరోగ్యంగా ఉన్నట్లు, అంతకంటే తక్కువ నెమరు వేసిందంటే ఆ పశువు ఆరోగ్యంగా లేనట్లు. మనము పొద్దున 4 నుంచి 5 లోపు లేచి దానికి దానా గడ్డి ఇవన్నీ పెడతాం. పెట్టిన తర్వాత 5:30 6 ఆ టైంలో పాలు చూసుకుంటాం. పాలు చూసుకొని అది 9 వరకు గడ్డి దానా తింటుంటుంది. తర్వాత మంచి నీళ్ళు సప్లై, అక్కడే నీళ్లు పెడితే నీళ్లు తాగుతూ ఉంటుంది. 9 తర్వాత దానికి ఇంకా దానా గడ్డి పెట్టకూడదు. 9 నుంచి మరి సాయంత్రం 5 వరకు అది ఏమవుతుందంటే ఆ ఫాస్ట్గా ఆ టైంలో ఫాస్ట్గా అది గడ్డి తినేసి 9 నుంచి 5 వరకు ఏం చేస్తుందంటే ఆ అర్ల పొట్ట నుంచి మరి నిదానంగా బ్యాక్ తెచ్చుకొని నెమరు వేస్తూనే ఉంటుంది. ఆ నెమరు వేయడం అనేది కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా పాలు దిగుబడి వస్తుంది. మరి తర్వాత సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు 5 నుంచి మనం ఏం చేయాలంటే గడ్డి దాన సప్లై చేసి పాలు పిండుకోవడము, మంచినీళ్ళు దాన్ని పెట్టడము చేసి తర్వాత 9 తర్వాత కూడా దాని దగ్గర గడ్డి దాన ఏమీ ఉండకూడదు. అప్పుడు రాత్రంతా అది నెమరు వేస్తూనే ఉంటుంది. ఈ నెమరు వేయడం వల్లనే మనకు పాల దిగుబడి అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుందంటే ఇష్టం వచ్చిన టైంలో దానికి గడ్డి వేయడం, ఇష్టం వచ్చిన టైంలో దానా వేయడం, ఎప్పుడంటే అప్పుడు మేపుకుంటూ రావడము, అలా చేయడం వల్ల దాని జీర్ణాశయంలో ఏమవుతుందంటే ఆ గడ్డి చేరుతుంది కానీ అది కరెక్ట్గా నెమరు వేయకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే పాల దిగుబడి అనేది తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం దానికి ఒక పూటకి 6 నుంచి 8 గంటలు నెమరు వేసే టైం ఇవ్వాలి. ఒక రోజంతా ఆల్మోస్ట్ 12 నుంచి 16 గంటలు నెమరు వేసిందంటే పాల దిగుబడి కరెక్ట్గా ఉంటుంది. అందుకే కరెక్ట్గా మనము రోజు దానికోసం ఆ టైంలోనే మనం పశువులు మెయింటైన్ చేయాలంటే పశువుల కోసం ఆ టైంలోనే దానికి దాణా పెట్టాలి, ఆ టైంలోనే దానికి పాలు పిండాలి. పాలు పిండడానికి మనకు తెలుసు ఇంకొక చిన్న చిట్కా, ఒక గంట ముందు తడి దానా కానీ ఏదైనా కానీ ఒక గంట ముందు పెట్టామంటే కూడా పాలు ఆటోమేటిక్గా కొంచెం పెరుగుతాయి. ఈ పాలు పెరగడం వల్ల కూడా మనం మన కుటుంబానికి బాగుంటుంది. అందుకోసం పొద్దున్నే లేయాలి, ఆ టైంలోనే మనం దానా పెట్టాలి, ఆ టైంలోనే గడ్డి పెట్టాలి, ఆ టైంలోనే మంచినీళ్ళు సప్లై చేయాలి. తర్వాత మిగతా టైంలో దాన్ని ఫ్రీగా వదిలేస్తే నెమరు వేస్తూ ఉంటుంది. ఈ నెమరు వేయడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ, ఎందుకంటే పశువులలో నెమరు వేయడం వల్లనే ఈ ఆరోగ్యం అంతా బాగుంటుంది. తర్వాత మనము ఇంకా ఎందుకు ఇప్పుడు నాటు పశువులు ఉంటాయి, నాటు పశువుల్లో అంత పాలు ఇవ్వవు, తర్వాత జన్యుశక్తి ఉండే పశువుల్లో ఎక్కువ పాలు ఇస్తాయి. జన్యుశక్తి ఉండే పశువులు మనము పెంచుకుంటాం, పెంచుకుంటే దానికి కరెక్ట్గా దానికి తగ్గట్టు ఉండే పశువులకు కూడా దానా సపరేట్గా ఉండాలి. మనం నాటు పశువుల్లో మనం దానా ఎక్కువ పెట్టి పాలు ఇవ్వమంటే ఇవ్వలేదు, ఎందుకంటే దానికి జన్యుశక్తి పాలు ఇచ్చే శక్తి ఉండదు. పాలు ఇచ్చే శక్తి మనము ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ అంటారు, HF జెర్సీ ఇలాంటి బ్రీడ్స్లో పాలు ఇచ్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. జన్యుశక్తి అనేది పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది, అందువల్ల అది రోజుకి ఎక్కువ పాలు ఇస్తుంది. మన నాటు పశువుల్లోనూ మనం ఎక్కువ దానా పెట్టి ఎక్కువ గడ్డి పెడుతుంది కూడా పాలు ఎందుకు ఇవ్వమంటే దానిలో జన్యుశక్తి అనేది పాలు ఇచ్చే శక్తి తక్కువ ఉండడం వల్ల మనం ఎంత పెట్టినా దానికి అంత పాల దిగుబడి రాదు. దాన్ని మెయింటైన్ చేయాలంటే మనం తక్కువ ఖర్చుతో, తక్కువ పాల దిగుబడి ఇస్తుంది కాబట్టి తక్కువ ఖర్చుతోనే మనం మెయింటైన్ చేసుకుంటే మన కుటుంబం కూడా బాగుంటుంది. లేదంటే ఎక్కువ ఖర్చు పెట్టి మనకు పాలు అంత ఇవ్వక, అయ్యో మనం పాలు ఇవ్వట్లేదు మనం ఇంత చేస్తున్నా అంటే ఇదే ఒక రీజన్. దాని జన్యుశక్తి కరెక్ట్గా ఉంటే పాల దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. జన్యుశక్తి తక్కువ ఉన్నప్పుడు మనం చేయకూడదు. తర్వాత మనం ఎండుగడ్డి మొత్తం చాలామంది ఏమవుతుందంటే పచ్చిగడ్డి తెచ్చే వాళ్ళు ఎవరు లేరు, పచ్చిగడ్డి ఎందుకు వేయాలి, పచ్చిగడ్డి ఊరికే ఎండుగడ్డి వేస్తే అయిపోతుంది కదా, ఎండుగడ్డి అయితే ఒక సంవత్సరానికి ఒకసారి కొనేసి ఒక చోట ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి పెట్టేస్తే బాగుంటుంది, తర్వాత మనం ఏం పెట్టము అవసరం లేదు పచ్చిగడ్డి అనుకుంటే ఇట్లా, దానికి పచ్చిగడ్డి సప్లై చేయాలి, ఒక 30 కేజీల పచ్చిగడ్డి సప్లై చేయాలి, 10 కేజీల ఎండుగడ్డి సప్లై చేయాలి, తర్వాత దానా పెట్టాలి, అన్నీ పెడితేనే దానికి పాల దిగుబడి ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత మనం ఇమ్యూనిటీ పవర్ను కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. అన్నీ ఉంటే అది రోగ నిరోధక శక్తి కరెక్ట్గా ఉంటుంది. గడ్డి ఒక్కటి పెట్టేసి మనకు పాలు ఇవ్వాలి అంటే మాత్రం అది ఇవ్వదు. ఇంకా ఒక మెయిన్ సమస్య ఏంటంటే పిడుదలు. మనకి ఈ టిక్స్ ఆవులు బర్రెల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఏదైనా దానికి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. మన వాతావరణానికి ఈ టిక్స్ కూడా
ఎక్కువగా ఉన్నాయి. దీనికోసం ఈ టిక్స్

0: అనేది రాకుండా ఉండడానికి మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఉన్న ఈ పశువుల పాక రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడము, తర్వాత పశువును కూడా రెగ్యులర్గా వారానికి 2 సార్లు అన్నా స్నానం చేయించడము, క్లీన్ చేయడము, తర్వాత నెలకు ఒక్కసారన్నా ఈ బ్యూటాక్స్ దొరుకుతుంది నీళ్ళల్లో కలిపి మొత్తం అదంతా పిచ్చికారీ చేయడం, మన పశువుల పాక దగ్గర గాడ్పాట్లు అంతా క్లీన్ చేయడం, దానా కూడా గడ్డిగా అన్నది రెగ్యులర్గా తీస్తూ ఉండడము, ఈ తీయడం వల్ల కూడా అదంతా నీట్గా ఉంటుంది. మనం పశువును కూడా రెగ్యులర్గా దాంతో నీట్ క్లీన్ చేయడం వల్ల కూడా ఈ పిడుదలు అనేవి ఉండవు. ఈ పిడుదల వల్ల ఏమవుతుందంటే, ఈ పిడుదలు రక్తం పీల్చడం వల్ల దాంట్లో ఇమ్యూనిటీ ఇంకా తగ్గిపోయి పాల దిగుబడి అనేది ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఏదో వచ్చిన టైంలో కూడా పాల దిగుబడి అనేది తగ్గుతుంది, తర్వాత మరి అది రెగ్యులర్గా వచ్చేస్తుంది. తర్వాత లాస్ట్ చూడు పశువు అనుకో, లాస్ట్ 3 నెలలు కూడా పాల దిగుబడి అనేది తగ్గుతుంది, పాల దిగుబడి తగ్గి తర్వాత అది ఈనుతుంది. ఈన టైం తర్వాత మరి ఒక్కసారిగా పాలు అనేది పెరుగుతాయి. లాస్ట్ 3 నెలలు కూడా పాలు అనేది ఆల్మోస్ట్ పాలు అనేది ఉండవు. అందుకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా పాల దిగుబడి అనేది తగ్గుతుంది. తర్వాత మనము గడ్డి తెచ్చుకుంటాము, వేస్తుంటాము. తర్వాత గడ్డి అనేది అది ఓన్లీ ఆకుల వరకే తిని మొత్తం మిగతాదంతా కొమ్మలంతా పడేస్తుంది. దీనికోసం మనం ఏమైనా చాఫ్ కటర్ మన దగ్గర మెయింటైన్ చేస్తే చాఫ్ కటర్ ఏమవుతుందంటే చిన్న చిన్న పీసెస్ చేస్తుంది. ఆ పీసెస్ చేయడం వల్ల మొత్తం ఇంత ఒక మోపులో చాలా గడ్డి వస్తుంది, అది ప్రతి ఒక్కటి తినేయగలుగుతుంది. మనం ఊరికే డైరెక్ట్ కోసుకురావడము, దాన్ని ముందు వేయడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఆకుల వరకు తిని మిగతా కాండం అంతా పడేస్తుంది. దీనివల్ల చాఫ్ కటర్ మనం మన దగ్గర పెట్టుకున్నాం అంటే బాగుంటుంది, మనకు ఎక్కువ గడ్డికి బాగా మనకు ఎక్కువ పశువులకు వచ్చేలాగా జరుగుతుంది. తర్వాత కొన్ని పశువులు పచ్చిగడ్డి ఇచ్చినప్పుడే బాగా పాల దిగుబడి ఉంటుంది, కొన్ని పశువులు పచ్చిగడ్డి ఇవ్వకపోయినా ఎండుగడ్డితోనైనా పర్వాలేదు దానికి దిగుబడి ఉంటుంది. మన పశువుని కరెక్ట్గా చూసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ దాన అనేది కంపల్సరిగా, తర్వాత ఈ ఖనిజ లవణాలు ఎముకల పొడి మనం ఇచ్చినామంటే కూడా ఈ పాల దిగుబడి కరెక్ట్గా ఉంటుంది. తర్వాత 1 ఏడాదికి 1 దూడ మనము ఈ పాలు ఇస్తున్నాయి పాలు తీసుకుంటున్నాం అని కాకుండా ఈనిన తర్వాత 1 సంవత్సరం పాటు కొంతమంది అలాగే పాలు చూసుకుంటూ ఉంటారు, దానివల్ల అంత ఉపయోగం ఏముండదు. కరెక్ట్గా 1 ఏడాదికి 1 దూడ కాన్సెప్ట్ ఉంది, అంటే 1 ఏడాదికి కరెక్ట్గా ఈ ఈరోజు ఈనింది కరెక్ట్గా 1 3 నెలలకల్లా దాన్ని కట్టించామంటే 9 నెలలు, మన ఆవైతే 9 నెలలు, బర్రె అయితే 10 నెలలు, అంటే 1 సంవత్సరంలో మనకి ఇంకొక దూడ వస్తుంది. అంటే దాని జీవితకాలంలో ఎంత లేదన్నా సరే, ఫస్ట్ 3 నుంచి 4 ఇయర్స్లో ఒకటి కట్టింది అనుకో, దాని జీవితకాలంలో మనకి ఎంత లేదన్నా 8 దూడలు వచ్చాయనుకో, మనకు 8 దూడల్లో 4-5 దూడలు మనకు తరుపు దూడలు వచ్చాయంటే మన ఇంట్లో 1 ఆవు నుంచి 4 ఆవులు ఏర్పడతాయి. అది 3 నుంచి 4 సంవత్సరంలో అది కూడా ఎదకొచ్చి దాని వయసు అది మరి కంటిన్యూ అవుతుంది. అందువల్ల అంటే పాలిస్తుంది కదా అని 1 సంవత్సరం పాటు పాలు పిండుకొని తర్వాత 1 సంవత్సరం తర్వాత అయ్యో అది ఎదకి రావట్లేదు, సరిగ్గా కట్టించలేదు, ఏది చేయలేదు అనుకునే దాని బదులు కరెక్ట్గా ఈనిన తర్వాత 45 రోజులకి మనకు ఎదకొస్తుంది. 45 రోజుల తర్వాత ఒక ఎద స్కిప్ చేసినా 3 నెలల్లో దాన్ని ఎదకొచ్చినప్పుడు మనం కట్టుసూది వేయిస్తే కట్టిందంటే మనకు 9 నెలలకి అంటే సంవత్సరానికి కరెక్ట్గా సంవత్సరానికి మనకు దూడ వస్తుంది. ఇలా దూడ ఒకవేళ ఆవైతే కోడదూడ ఉండొచ్చు, లేదంటే తరుపు దూడ ఉండొచ్చు. కోడదూడైనా మనకు లాభమే, తరుపు అయినా లాభమే. మరి ఈనుతుంది కాబట్టి మరి ఆ 3 మంత్స్ అనేది ఫుల్ పాల దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. బర్రె అయితే అంతే సేమ్, బర్రె అయినా అంతే 45 రోజుల నుంచి 50 రోజులు ఒక ఎదకొచ్చినప్పుడు తర్వాత 3 మంత్స్కి మనం కట్టించినా కూడా 10 మంత్స్ అంటే సంవత్సరం పైన 1 నెల 2 నెలలకి ఇంకొక దూడనిస్తుంది. అదైనా మనకు పాలిచ్చే ఏదైనా మన బర్రె మనకు పాలిస్తుంది, తర్వాత 1 దూడనిస్తుంది. ఈ విధంగా 1 సంవత్సరానికి 1 దూడ మనం ఇలా 1 సంవత్సరానికి 1 దూడ చేయడం వల్ల మన ఇంట్లో 1 ఆవు కొనుకొచ్చుకున్నాము, ఈ 1 సంవత్సరం కొనుకొచ్చుకుంటే నెక్స్ట్ 1 ఇయర్కి 1 దూడనిస్తుంది. ఆ దూడ తర్వాత ఏమవుతుంది, మరి ఇంకొక 1 ఇయర్ 1½ ఇయర్కి ఇంకొక దూడ ఇస్తుంది. ఇంకొక 3 ఇయర్స్ చూసేలోపు ఈ దూడల్లో 1 దూడ మరి మనకు ఏదొక రావడము, దీన్ని కట్టించడం, ఇలా మన ఇంట్లో చూస్తున్నాయి 10 ఇయర్స్లో మనకు ఆవులు అనేది పెరుగుతుంది. ఇందువల్ల మనకు చాలా లాభం. అంతేగాని ఊరికే పాలు అది ఇచ్చే 1 లీటర్ 2 లీటర్స్, బర్రెలైతే 1 లీటరు 2 లీటర్లే ఊరికి అలా చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవడం వల్ల కాకుండా ఇలా మనం 1 సంవత్సరానికి ఖచ్చితంగా 1 దూడ చేయాలి. ఇలా చేస్తే 3 నెలలు కట్టించడం, మరి దానికి కరెక్ట్గా దాణా పెట్టడం, మంచి దూడ రావడం చేయడం వల్ల రైతులకి లాభంగా ఉంటుంది.
1: మీరింతవరకు పాడి పశువుల్లో అదనపు ఖర్చు లేకుండా పాల దిగుబడి గురించి డాక్టర్ ఎస్ స్వాతి గారి ప్రసంగం విన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
3: पर हम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ.

0: ఏ రాసినోడా పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండ పెడుతున్నా. అందుకే
0: అదే నిరసినోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా, ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండా ఉన్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పర్ణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రాసినోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇల్లే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రాసినోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుందంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు వేసుకునేటోళ్ళం, అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదండి.

0: అంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు, తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలి కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బ ఎరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రసిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళీ.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ పెద్ద, అది చేస్తే నేను బాగుంటుందని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా రాసినోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పెద్ద, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్ద. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్ద. నేను కూడా చేస్తా పెద్ద.
0: శుభాశ్రా సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: ఇంతవరకు మీరు సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు. పొద్దుతిరుగుడు విత్తనాలు

7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్యరకం 7,121 రూపాయి, పత్తి మేలు రకం 7,521 రూపాయి. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మహిళా ప్రభ. ఈనాటి మహిళా ప్రభ కార్యక్రమంలో వసుచరిత్ర, మహిళా చైతన్యం గురించి డాక్టర్ ఎన్ కళ్యాణి గారి ప్రసంగం.
1: వసుచరిత్ర, మహిళా చైతన్యం. ఆంధ్ర పంచకావ్యాల్లో వసుచరిత్ర ఒకటిగా ప్రసిద్ధమైంది. దీన్ని భట్టుమూర్తి రచించాడు. ఇతడు 16వ శతాబ్ది వాడు. శ్రీకృష్ణదేవరాయల మేనల్లుడైన అళీరామరాయలచే సన్మానించబడినందువల్ల రామరాజభూషణుడుగా ప్రసిద్ధుడు. ఈ కవి నరసభూపాలయం అనే అలంకార గ్రంథాన్ని, వసుచరిత్ర అనే ప్రబంధాన్ని, హరిచంద్ర నల్లోపాఖ్యానం అనే ద్వర్ధి కవ్యాన్ని రచించాడు. వసుచరిత్ర రచనాక్రమంలో ద్వితీయమైన అద్వితీయమైన ప్రబంధం. ఈ వసుచరిత్ర అళీరామరాయల తమ్ముడైన తిరుమల రాయలకి అంకితమేయబడింది. వసుచరిత్ర 6 ఆశ్వాసాలు గల ప్రబంధం. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధమని వ్యుత్పత్తి. అష్టాదశ వర్ణాత్మకమైనదని ఆలంకారిక నిర్వచనం. ఈ ప్రబంధ ప్రక్రియ బీజం 12వ శతాబ్దిలోనే పడింది. అది నన్నెచోడ మహాకవి రచించిన కుమార సంభవంగా చెప్పుకోవచ్చు. ఆపై ఆ ప్రబంధ బీజం శ్రీనాథుని కాలంలో అంకురించి పల్లవించింది. అటుపై కృష్ణదేవరాయల కాలంలో మహావృక్షమై విస్తరించింది. 16వ శతాబ్దికి ప్రబంధయుగం అనే పేరు స్థిరపడేటట్లు విస్తరించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆపై వచ్చిన రచనలన్నీ ప్రబంధాలే. ఆ అనర్ఘరత్నాలలోనిదే వసుచరిత్ర కూడా. వసుచరిత్రకు మూలకథ మహాభారత అంతర్గతం. సంస్కృత భారతంలో వేదవ్యాస జననం గురించి చెప్పే సందర్భంలో ఉపరిచర వసు వృత్తాంతం 70 శ్లోకాల పరిధిలో చెప్పబడింది. ఉపరిచర వసు వేదవ్యాసునికి మాతామహుడు, అంటే తాతగారు, తల్లి తండ్రి అన్నమాట. ఆ సంస్కృత భారతంలోని ఉపరిచర వసు వృత్తాంతంలోని కొన్ని శ్లోకాలు మాత్రమే ఆధారంగా తీసుకున్న రామరాజభూషణుడు దాదాపు 800 పైన పద్యాలు గల 6 ఆశ్వాసాల ప్రబంధంగా రసవత్తరంగా తీర్చిదిద్దాడు. ఇందులో ప్రధాన ఇతివృత్తం నాయికా నాయికలైన గిరికా వసువుల ప్రణయం, పరిణయం, వివాహం మాత్రమే. ఈ వసుచరిత్రలో గిరిక నాయిక, వసుమహారాజు నాయకుడు. శుక్తిమతి ఈమె నాయిక తల్లి. కోలాహలుడు నాయిక తండ్రి. ఇతడు పర్వతుడు. ఇక దేవేంద్రుడు వసుమహారాజు సకుడుగా వర్ణించబడతాడు. అదేవిధంగా నర్మసచివుడు, ఇతని పేరు గౌతముడు. ఇతను వసుమహారాజుకి ఆంతరింగిక సకుడు. ఆపై మంజువాణి, ఈమె నాయిక అయిన గిరికకు ఇష్టసఖి, కలహంసి. ఈమె శుక్తిమతికి చెలికత్తె. ఈ పాత్రలే ప్రధానంగా ప్రబంధక రచించబడింది. 4 పురుష పాత్రలు కాగా 4 స్త్రీ పాత్రలు. గిరిక, శుక్తిమతి, మంజువాణి, కలహంసి స్త్రీ పాత్రలు. ఈ 4 పాత్రలు కథాగమనానికి అనుగుణమైన రీతిలో రూపుదిద్దబడినాయి. ముందుగా శుక్తిమతి పాత్ర పరిశీలనకు తీసుకుందాం. చేది దేశానికి రాజైన వసుమహారాజు అధిష్టానపురాన్ని రాజధానిగా పరిపాలన చేశాడు. ఈ అధిష్టానపుర సమీపాన గల నది శుక్తిమతి. నదులకు, పర్వతాలకు స్థావర జంగమ రూపాలున్నట్లుగా కావ్య సమయం. శుక్తిమతి స్నిగ్ధమైన కాంతుల చేత ప్రకాశించు గొప్ప ముత్యాలహారం వలె అధిష్టాన పట్టణ తీరమందు నడయాడే భవ్య నది. నదీపరంగా పరిశీలన చేస్తే ఆ నదిలోని జలం జీవనము అంటే జలమని కూడా అర్థముంది. నదీ పక్షుల చేత సేవింపబడినట్టిది. అందులి మడుగులు నిర్మలమైనవి, పవిత్రమైనవి, లోతైనవి. నదీ గమనాలు అంటే ప్రవహించే తీరు భూచక్రమున సస్యరూపమైన ఫలప్రదాలు ఇస్తుంది. శంఖములు, ముత్యములకు ఆటపట్టులు. శుక్తిమతి నది యొక్క ఘనత ప్రస్తుతించటానికి అలవి కానిది అని చెప్పాడు. స్త్రీమూర్తిగా వర్ణన పరిశీలిస్తే బ్రతుకు కవిసేవితం. హృదయం స్వచ్ఛమైంది, పవిత్రమైంది, గంభీరమైంది. ప్రవర్తన భూత భవిష్యత్ వర్తమాన ఫలములు చెప్పునట్టిది. చక్కదనం ముక్తులను కూడా భ్రమింపచేయునట్టిది. మాన సౌందర్య రాశి అయిన శుక్తిమతి తన ఆటపాటలకు అనుకూల మైత్రితో ఉండే నర్మదా నది సఖురాలై సేవించగా

అలలు అనేది కాంతివంతములైన కంకణాలు ప్రకాశించుచుండగా బహుదా నది కైదండ చేస్తుండగా యోగ్యమైన మాటల చేత వేత్రవతీ నది హెచ్చరికలు చేస్తుండగా రసవంతంగా గంభీరంగా సరస్వతీ నది మాట్లాడుతుండగా అందరికంటే పెద్దది మంచి స్వభావము గలది అయిన శక్తిమతిని నదులన్నీ సేవిస్తుండగా ఆమె బ్రహ్మకులువుకి ప్రతిదినం వెళ్ళి వస్తుండేది. ఒకరోజు ఆమె బ్రహ్మ కొలువు నుండి తిరిగి వచ్చే సమయంలో కొలువుకి వెళ్లే పర్వతుడైన కోలాహలుడు ఎదురైనాడు. శుక్తిమతి సౌందర్యం అతన్ని గాఢతరమైన ధైర్యాన్ని ఒక్కసారిగా ఉవ్వెత్తున హరించింది. అప్పుడు ఆ కోలాహలుడు శుక్తిమతి సౌందర్యాన్ని మనసులో నింపుకొని వెళ్ళాడు. అది మొదలు ఆమె ఆలోచనలు అతన్ని నిలువనీయని కారణంగా తనను చేరవచ్చిన వారిని తిరస్కరించి ఒకరోజు ఉజ్వలమైన దివ్యరూపాన్ని ధరించి శుక్తిమతి దగ్గరకు తానై వచ్చాడు. అతన్ని ఆమె యథాశక్తి ఆహ్వానించి గౌరవించింది. అతుల శైవల్లవతి శతములీనడు మీకు నా ఇచ్చు విమలార్ఘ తోయమెంత, ప్రాలేయ నిలయ సంభవము గాలించిన మీకు పన్నీట ననరించు పాద్యమెంత, సరసమందార మంజరుల రంజులు మీకు పెనచి పూదన్న

ఒకరోజు ఉజ్వలమైన దివ్య రూపాన్ని ధరించి శుక్నిమతి దగ్గరకు తానై వచ్చాడు. అతన్ని ఆమె యథాశక్తి ఆహ్వానించి గౌరవించింది. అతుల శైవల్లవతి శతములీనడు మీకు నా ఇచ్చు విమలార్ఘ తోయమెంత, ప్రాలేయ నిలయ సంభవముగాంచిన మీకు పన్నీట ననరించు పాద్యమెంత, సరసమందార మంజరుల రంజులు మీకు పెనచి పూదండర్లర్పించుటెంత, గోరత్న దోహన గురులక్ష్మి గల మీకు ఉపదగా మణివర్గ మసుగుటెంత అనగా, ఎవ్వారమైన కొండంత వారికవని కొండంత పూజ చేయంగగలరే, భక్తి నేనిచ్చు నీ పుష్పపత్రతోయ మాత్రములు గైగునటే కాక గోత్ర తిలక అంటూ అర్ఘ్యపాజాదులు ఇచ్చింది. అంతటితో ఆగక విలసిత రత్నకూటములు వేలుపు కన్నెల కూటములు సుధాకలిత సరకృపీఠములు కామిత నూతన వస్తుజాల దోహల సురభూజావాటములకప్పుడు వాయక కలుగు నీకు అవ్వల నా ఒక అర్ధనీయముగు వస్తువు కలుగునే ముజగంబులన్. ఏతాదృశ గుణగరిమ సమేతాత్ములు మీరలిచిటి గేతించుట ఓ సీతాద్రితనయా, మధుపరి జాతాభినవానురాగ సంపత్తి గదా అనగానే వెంటనే కోలాహలుడు చిరునవ్వు నవ్వి, నీవు బ్రహ్మకులుకు వెళ్ళేటప్పుడు నీ స్వచ్ఛమైన భావము, నీ సరసత, నీ గాంభీర్యము, నీ సర్వవ్యాపక సామర్థ్యము, నీ పరిపూర్ణతము చూచి ఇష్టపడ్డాను. బ్రహ్మ కొలువుకు ఎంతోమంది దివ్య నదీకాంతలు రోజూ వచ్చిపోతుంటారు, కానీ ఎవరిని చూచినా నిన్ను చూసినట్లుండదు. ఇంతెందుకు ఈ స్నేహము పూర్వజన్మకృతము కాబోలు అంటూ ఇంకా తన మనసంతా వివరించి నా జీవనాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. అప్పుడు శుక్తిమతి వినయము నయము భయము మనసులో ముప్పిరిగొనగా కోలాహలతో ఈ విధంగా చెప్పింది. సమానుల మధ్య స్నేహం పొసుగుతుంది, కానీ అసమానుల మధ్య పొసగదు. మీరు అచలేంద్రులు, మేము జడవాహినులము. మన నెయ్యము వినదగినది కాదు. మీ ఎడ మాకనురాగము కలగదని స్పష్టంగా చెప్పింది. ఈ సందర్భంలో శుక్తిమతి యొక్క లౌకిక జ్ఞానం వివాహ విషయంలో కల స్థిరాభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పింది. కానీ కోలాహలుడు ఆమె మాట విని నిరుత్సాహపడి బ్రతిమలాడగా శుక్తిమతి చివరకు, మతి క్రీడారతి కలిగినేని సకల క్ష్మాపుణ్య దేశాలిగాంచి తపస్ఫూర్తిమయ్యన్ కృషించి వనరాశించెందు మా బోంట్ల నుద్ధతి చే క్రమ్మగనేల నీకు కరవే తారుణ్య లావణ్య జృంభిత రంభాది నిలింపభామలన భూభృన్మౌళి రాగాంధుడై ఆమెను సమీపించాడు. తనదైన స్వరూపాన్ని చూపి ఆమెను తమకంతో ఆక్రమించాడు. ఆమె ఎంత నిరోధించినా ఆగకపోవటం వలన చివరకు వసుమహారాజును రక్షించమని వేడుకుంటూ ఆక్రందన చేసింది. మహారాజుకి ఆ పురప్రజలు జలోపప్లవాన్ని విన్నవించారు. వెంటనే గజేంద్రుని రక్షించిన విష్ణువులాగా వచ్చి తన కాలి కొనగోటితో పర్వతుణ్ణి పైకి ఎగదోశాడు. పైకెగిరిబడిన పర్వతుడు నదీ తీరంలోనే పడ్డాడు. ఆపై పర్వతుణ్ణి క్రీడా పర్వతంగా మలుచుకున్నాడు వసుమహారాజు. ఏకత్రయ్యానురాగమైన కోలాహలుడి ఔద్ధత్యం వల్ల శుక్తిమతి గర్భవతైంది. ఓ శుభముహూర్తాన కవల పిల్లలకు జన్మనిచ్చింది. అది చూచిన కోలాహలుడు కూడా సంతోషించి ఆమెతో సఖ్యంగా ఉన్నాడు. ఆమె వసుమహారాజు యొక్క అనుగ్రహంతో సంరక్షించబడినాననే కృతజ్ఞతతో కొడుకుకు వసుపదుడనే పేరు పెట్టింది. పార్వతీదేవిలాగా ఉందనే అమ్మాయికి అక్కడి మునులు గిరికా అని పేరు పెట్టగా ఆనందించి వారిని ఎంతో అల్లారుముద్దుగా పెంచే మాతృమూర్తిగా సాక్షాత్కరిస్తుంది. జలకములార్చి పాండు జలజచ్చద పాళిక గప్పి తమ్మి సంకుల తెలిదేన లుగ్గులిడి క్రొందరగల్ కదలించు కల్వతొట్టెల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామ కోమల కుముదాగతాళికుల మంజురవంబున జోలపాడుచున్. భారతదేశంలో ఒక తల్లి తన పసిబిడ్డలను ప్రేమతో సేవ చేసే విధం ఎటువంటిదో ఈ పద్యంలో అత్యద్భుతంగా వర్ణించాడు రామరాజభూషణుడు. అందున శ్లేష చమత్కారంతో నిబంధించటం విశేషం. సహజంగా నదిలో నీరు, పద్మాలు, కలువలు, అలలు, పద్మాల మీద తుమ్మెదలు, శంఖాలు ఇవన్నీ ఉండటం సహజమే. కానీ వాటిని ఒక నదీకాంత మాతృమూర్తిగా వినియోగించుకున్న విధంగా వర్ణించడం విశేషం. బిడ్డలకు స్నానం చేయించి తెల్లనైన పద్మాలనే పొత్తిళ్లలో కప్పి శంఖాలనే ఉగ్గు గిన్నెలతో పూదేనెలనే ఉగ్గుపెట్టి అప్పుడే ఆవిర్భవించిన అలల తాకిడికి కదలాడుతున్న కలువలనే ఉయ్యాల తొట్టిలో కుమారుణ్ణి కూతుర్ని పరుణబెట్టి కలువల కోసం వచ్చిన తుమ్మెదల ఝంకారమనే లాలిపాటలతో జోలపాడిన శుక్తిమతి సంపూర్ణ మాతృమూర్తిగా సాక్షాత్కరిస్తుంది. పంకజపాణి శంఖ పరిభావక కంధర తల్లి ఏలకో సంకులుగట్టెనంచు కులశైల సుతాగణి పాయద్రోచి రత్నాంకిత హారమంప బరువానునో బిడ్డకి వేల కర్కశాలంకృతులంచు హల్లక కలాపములుంచు నదీలలామయున్. ఇక్కడ

0: తల్లిదండ్రులు ఇద్దరూ బిడ్డను ప్రేమతో అలంకరించడం, అందులో వారి వైభవం ఒకరు చాటగా బిడ్డ మృదుత్వాన్ని గుర్తెరిగి తమ మనస్సును ప్రకటించడం ఒకరు చేశారు. మృదు హృదయ అయిన శక్తిమతి బరువానను బిడ్డకి వేయల కర్కశాలంకృతులంచు బరువైన రత్నహారాన్ని తీసి మృదువైన కలువల మాలను ధరింపజేసింది. ఆ చేయటంలో పసిబిడ్డ మార్ధవాన్ని గుర్తెరింగిన తల్లిగా శక్తిమతి కనిపిస్తుంది. అంతేకాక తండ్రి ధరింపజేసిన అలంకారాన్ని తీసివేయటంలో నిర్భయత్వం స్పష్టంగా కనపడుతుంది. అంతేకాక మహాపండితులైన కవులను పిలిపించి వారికి తన వద్ద గల సంపదను సమర్పించి బిడ్డకు ఘన విద్యలను కరతలామలకంగా చేయటంలో, బిడ్డలను చదివించటంలో తల్లి బాధ్యతను స్పష్టపరుస్తుంది. ఆ విధంగా కుమార్తెను పెంచి పెద్ద చేసిన శక్తిమతి దేవేంద్రుడు కోలాహలుడి వద్దకు వచ్చి వసుమహారాజుకు గిరికకు వివాహం చేయమని కోరిన విషయం తెలిసి పుణ్యతరంగిణులతో కలిసి దేవేంద్రుని సందర్శించి తన సంతతి భాగ్యానికి సంతసించి కృతజ్ఞతతో సేవించుకున్నది. ఆ సందర్భంలో కూతురి వివాహ నిశ్చయంలో తల్లి సంతృప్తి శక్తిమతిలో జ్యోతకమవుతుంది. ఈ విధంగా చైతన్యమూర్తి అయిన శక్తిమతి ప్రబంధంలో ఒక ఘట్టంలో విస్తృతంగాను, ఆపై తల్లిగా ఔచిత్యభరితంగా కనిపెట్టి పాఠకుల్ని రంజింపచేస్తుంది. ఇక గిరిక నాయక పాత్రను పరిశీలిస్తే ఈమె ప్రబంధ నాయిక, శక్తిమతి కోలాహలన ముద్దుబిడ్డ, సహజమైన ప్రకృతిలో పెరిగిన ముగ్ధ, తల్లిదండ్రుల ప్రేమను సంపూర్ణంగా పొందినట్టు అదృష్టవంతురాలు. నదీ పర్వతులైన తల్లిదండ్రులు తమ తమ భాగ్యములను అనుసరించి ఆమెను పెంచి పెద్ద చేశారు. హంసలు నడకను నేర్పినై, చిలుకలు పలుకులు నేర్పినై, తుమ్మెదలు పాటలు నేర్పినై, నెమళ్ళు నాట్యం నేర్పినై, మునికాంతలు ఆశీర్వచనాలు ఇచ్చారు. వనదేవతలు గిరికకు సైరంధ్రులుగా, దాదులుగా, వయస్సులుగా అనుదినం సంరక్షిస్తున్నారు. చెలికత్తెలతో కలిసి గూఢరత్న శకతాన్వేషణ క్రీడ, అంటే ఇదొక బాల్య క్రీడ, ఇసుకలో దాచిన రత్నాన్ని వెతికి బయటకు తీసే ఆట. ఈ ఆట ఆడే సమయంలో రత్నాన్ని కనిపెట్టలేకపోయినా శక్తిమతి నదీ తీరంలో ఇసుకలో ఎక్కడికి చేయి దాచినా రత్నములు దొరకగా అవి చెలికత్తెలకివ్వగా, తన సంపదతో నీ తల్లి నిన్ను గెలిపించిందని పరిహాసమాడుతూ సకులందరూ ఈమెతో ఆడుకునేవాళ్ళు. కోలాహలని పర్వత సానువులలో గిరిక కల్పవృక్ష పుష్పాల నుండి వెలువడే పుప్పొడితో బొమ్మరిల్లు కట్టింది. చిగురుటాకులనే పళ్ళెంలో కింజల్కాలనే భక్ష్యములను, తేనె అనే నెయ్యిని, పుష్ప సముదాయం అనే అన్నం పెట్టి చెలికత్తెలకివ్వగా, కల్పవృక్షముల మహిమ చేత సకులందరికీ అవన్నీ భక్ష్యభోజ్యాలే అయినాయిట. ఈ విధంగా తల్లిదండ్రుల భోగభాగ్యాలను అనుసరించి గిరిక బాల్య క్రీడలు సలిపింది. విద్యాబుద్ధులు నేర్చుకున్నది, సంగీత సాహిత్యాలను నేర్చుకున్నది. ఉద్యాన శోభ తిలకించటానికి వచ్చిన వసుమహారాజు అతన్ని క్రీడాపర్వతమైన కోలాహలం మీదకు విహారానికి రాగా వీణ వాయిస్తున్న గిరికను చూడటం జరుగుతుంది. తన నర్మ సచివుణ్ణి వారి దగ్గరకు పంపి ఆమె ఎవరో ఏమిటో వివరంగా తెలుసుకుంటాడు. ఆపై శక్తిమతి జరీజనిత రత్నమైన గిరికను తనదిగా భావించాడు. ఉచిత సమయంలో గిరిక సముఖానికి వెళ్ళాడు. చింతిత కళ్యాణ సమృద్ధి రసను నర్మ సచివుడు దీవించాడు. చిన్ననాటి నుంచి వసురాజ విజయగాథలు చెప్పి గిరికను చిలకత్తులు సంతోషపెట్టారు. ఆ విషయాన్నే మహారాజుకు కూడా చెప్పారు. ఆపై వారి పరిహాసాలను తట్టుకోలేక గిరిక వసురాజు సముఖం నుంచి తెరమరుగుకి వెళ్ళింది. అప్పుడు మరలా గిరికను చూడటానికి రాజు ఉత్సాహపడుతుండగా అభినవాలోకనోత్కంఠన అధిపుడలర అలరుబోడి సమగ్ర లజానుభావ భావయ్యి తెరమాటన పగటు చూపే చూపరకు తోచి పరిణయ స్ఫూర్తి అనడు అంటూ వసువు గిరికను మళ్ళీ మళ్ళీ చూడాలని ఉత్సాహపడటం, ఆమె లజ్జతో తెరమరుగు కరగటం వివాహస్ఫురణ కలుగుతున్నదని సకులు మేలమాడారు. ఆ విధంగా వెళ్ళిన గిరిక వసుమహారాజు హృదయాన్ని నిల్వనీయకుండా చేసింది. గిరిక కూడా వసులుబ్ధ చిత్తయ్యింది. ఆపై దేవేంద్రుని చొరవతో గిరిక వసువులకు వివాహమైంది. అటుపై వేడుకతో భర్తతో కలిసి నిండుగా అలంకరించబడిన మహారాజ మందిరం ప్రవేశం చేసి సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. నదీ పర్వతుల కుమార్తె అయిన చక్కటి బాల్యాన్ని చవిచూచింది. విద్యాబుద్ధులు సంగీత సాహిత్యాలను నేర్చుకున్నది. చిన్ననాటి నుండి భావించిన వాడినే వరుడుగా పొందింది. చేది దేశానికి పట్టమహిషి అయింది. ఇక కలహంసి పాత్ర, ఇదొక అతి చిన్న పాత్ర. శక్తిమతి సఖి, తన ప్రియసఖి కుమార్తెతో కలిసి ఆడిపాడే ఇష్టసఖి.
1: మీరింతవరకు వసుచరిత్ర, మహిళా చైతన్యం గురించి డాక్టర్ ఎన్ కళ్యాణి గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా భద్రాచలం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ చిత్ర పాడిన పాట సుద్దాల అశోక్ తేజ గీతమది వందేమాతరం శ్రీనివాస్ స్వరకల్పన.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: శ్రోతలకి, సంగీత ప్రియులకి నమస్కారం. ఎప్పుడో 1936లో ప్రారంభమై ఈ 2026 సంవత్సరానికి 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణి ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలుగా 90 వసంతాల ఆకాశవాణి నిర్వహిస్తోంది ఆకాశవాణి విజయవాడ తదితర కేంద్రాలు. ఈ నేపథ్యంలో మనం ఈరోజు ఒక ప్రముఖ డోలు విద్వాంసుల్ని కలిసి వారి అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. వీరు ప్రముఖ డోలు విద్వాంసులు శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారు. వీరు నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నారు. ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమాలు అందిస్తున్నారు. అలాగే 2022 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే సంగీత నాటక అకాడమీ అవార్డు రహిత కూడా. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్ సుబ్రహ్మణ్యం గారు, మన ఆకాశవాణి 1936లో ప్రారంభమైందండి, అలాగే ఇప్పుడు 2026 సంవత్సరంలో మనం 90 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మీకు ఆకాశవాణితో ఉన్న అనుభవాల్ని మాతో పంచుకోమని కోరుకుంటున్నాం. ముందుగా మీ బాల్యం ఎక్కడ ప్రారంభమైంది, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఈ డోలు ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువు గారు ఎవరు, ఒకసారి షేర్ చేయండి సార్.
2: నాది నెల్లూరు జిల్లాలో కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం సార్. చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్ చదువుకునేటప్పుడు నాకు ఈ డోలు అంటే ఇష్టంతో చదువు కూడా తక్కువే చేసుకున్నాను, డోలు అంటే ఇష్టంతో విన్నాను. 1965లో తిరుపతి నాదస్వర పాఠశాల మ్యూజిక్ కాలేజ్ ఉంది సార్, అక్కడ చేర్పించారు మా తల్లిదండ్రులు. మాది చిన్న కుటుంబం, ఒక వ్యవసాయ కుటుంబం, కానీ దాని మీద ఇష్టంతో కష్టమైన డోలు నేర్చుకున్నాను సార్. కష్టమైన పరిశ్రమ అది.
1: మీ గురువు గారు ఎవరండి అక్కడ?
2: మా గురువు గారు ఫస్ట్ అన్నవరపు బస్వయ్య మ్యూజిక్ కాలేజీలో పక్కన నాదస్వర పాఠశాల ఉంది, టీటీడి. నాకు అక్కడ సీట్ వచ్చింది, దానికి ఇంటర్ ఉంటుంది. ఇంటర్లో సెలెక్ట్ అయిన 65లో నాకు 3 సంవత్సరాలు కోర్సు అది. అన్నవరపు బస్వయ్యని పెద్ద విద్వాంసులు ఆయన టీచర్గా ఉన్నారు. 3 సంవత్సరాలు చేసుకుని 69లో నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్.
1: సంతోషం అండి సుబ్రహ్మణ్యం గారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో కొత్తపాలెం గ్రామం నుంచి వచ్చి మీరు ప్రతిష్టాత్మకమైన సంగీతంలో, ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతంలో మీరు సంగీత నాటకం అకాడమీ అవార్డు పొందడం చాలా గర్వకారణం అండి. మీకు తర్వాత గురువులు ఎవరండి, మీ తర్వాత ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, మీరు అక్కడ సర్టిఫికేట్ కోర్సు చేశారు, తర్వాత ఎలా ప్రారంభమైంది?
2: 3 సంవత్సరాలు కోర్సు అంటే చాలా సార్. అది 3 సంవత్సరాలు అంటే పాల వరుసలో, పెద్ద పాల వరుసలో జాతులు, చిన్న చిన్న బిట్లు నేర్చుకుంటాం. ఎక్కడైనా కచేరీ వాయించేదానికి అది సాదు. అప్పుడు ప్రైవేట్ గా సీఎం రాజగోపాల్ అని ఆయన మ్యూజిక్ కాలేజీ లెక్చరర్, ఆయన దగ్గర 4 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆయన ఏంటంటే మనకు కావాల్సింది బయట కచేరీకి ఏం వాంచాలా అనేది, నాదస్వరానికి ఏం వాంచాలనేది, ప్రజల్లో ఏం వాయిస్తే మనకు మంచి పేరు వస్తుంది, అది నేర్చుకున్నాను సార్.
1: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు మొట్టమొదటిగా ఆకాశవాణితో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? మీరు అంటే మనకు ఒక ప్రక్రియ ఉంటుంది కదా, ఆకాశవాణిలో ఆడిషన్స్ చేస్తాం, ఎటువంటి కళాకారులకైనా మనం డైరెక్ట్ గా కార్యక్రమాలు ఇవ్వకుండా ఆడిషన్ చేస్తాం. అలా మీరు ఏ ఆకాశవాణి కేంద్రంతో మొట్టమొదటిసారి మీరు ఆడిషన్ నిర్వహించారు, ఎక్కడ పాస్ అయ్యారు?
2: టీటీడీలో నాకు ఇంట్రో పెట్టారు, బాగా వాయిస్తున్నాడు అని. దాంట్లో సెలెక్ట్ అయ్యి కొండ మీద శంకుమిట్టు ఉంది, అప్పుడు చిన్నది కాటేజీలు ఉన్నాయి, దాంట్లో ఇంట్రో పెట్టారు పెద్ద విద్వాంసులు ఏకేశన్న గారు, మునరాయ గారు, దూగు వెంకయ్య గారు. దాంట్లో సెలెక్ట్ అయిన దాంట్లో 2 సంవత్సరాలు నేను ఏకేసి నటరాజన్ అని ఎవరెస్ట్ క్లారినెట్ అయిన, ఆయన దగ్గర ఉత్తీర్ణ అయిన 2 సంవత్సరాలు. తర్వాత ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు రేడియో మీద ఆశ మళ్ళింది, రేడియో ఉంటే బాగుంటుంది, నేను రేడియో ప్రోగ్రామ్ పోతే నేను కూడా పోతాను, నాకు కూడా ఉంటే బాగుంటుందని కడపకు పెట్టుకున్నా. పెట్టుకుంటే పినాగపాణి గారని నేను గాత్రం, పెద్ద విద్వాంసుడు, అందరికీ గురువు ఆయన, బాలమురళి గారికి, నెదురుమురికి, వీళ్ళందరికీ గురువు. ఆయన జడ్జికి వచ్చాడు, అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి 20 మంది పోయినాం. ఆ రోజు ఉదయాన్నే సెలెక్ట్ అయిపోయింది, బోర్డు వేసేస్తారు అప్పుడు పరిస్థితి, బోర్డు వేసేస్తారు. ఆ బోర్డులో నేను సెలెక్ట్ అయినానని మన్నాడే దానికి ఫైనల్ వాచ్.
1: మీకు ఎంత వయసు అండి అప్పుడు?
2: అప్పుడు ఇంచుమించు ఒక 32-33 ఉంటాయి సార్.
1: 30 ఏళ్ళకి మీరు మొట్టమొదటి ఆడిషన్ ఇచ్చి పాస్ అయ్యారు బి గ్రేడ్. తర్వాత మొదటి కచేరీ ఎప్పుడు మీరు ఆకాశవాణిలో చేశారు?
2: 85లో 86-87 అంతా ఒక 3 సంవత్సరాలు అక్కడ కడపలో చేశాను సార్. నన్ను పిలుచుకొని పోతే నేను కడపకు పోయి వాయించి వచ్చేది. ఎవరు నాదస్వరం
1: మీకు గుర్తుందా అండి, మొట్టమొదటి మీ రెమ్యునరేషన్ ఎంత మీకు అప్పుడు వాయించిన?
2: తెలుసు సార్, 275.
1: మొట్టమొదటి
2: ఆ డబ్బులు మా గురువుకి ఇచ్చిన, ఎందుకంటే నేను వాళ్ళని మనసుండి మా గురువు గారికి దక్షిణగా ఇచ్చిన నేను. నేను పోవటమే ఫేస్ అయినా. అప్పుడు అక్కడ వాంచేటప్పుడు

0: రెండు మూడు సంవత్సరాలు వాంచాను సార్. తర్వాత నాది అక్కడి నుంచి వచ్చేసాను కదా, నేను నెల్లూరు జిల్లాకు వచ్చేసాను, కోటమండలం నుంచి గూడూరుకు వచ్చేసా.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరైనా కళాకారులు అక్కడతో ఆగిపోతే పెద్ద అభివృద్ధి ఉండదు కదా, మీ తర్వాత బీలో అయినారు, తర్వాత బీహైకి వచ్చారు, ఈ అభివృద్ధి ఎలా జరిగింది, మీ కచేరీ సాధన ఎలా కొనసాగించారు?
0: ఈ బీ వాంచినప్పుడు ఒక చిన్న అడ్వాన్స్డ్గానే ఉంటాం, బీహై చేసుకుంటే బాగా అడ్వాన్స్డ్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో బీహైకి మళ్ళీ అప్లికేషన్ వేసి, అప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి సార్ ఒక ఫారం ఇచ్చేది, అప్పుడు రాయటం పట్టడం చేయటం ఉంది. అప్పుడు ఇంటర్ ఉండింది, ఇంటర్ వాంచినట్టు వెంటనే నా బీహై సెలెక్ట్ అయినా. బీహై అయిన ఒక సంవత్సరంలోనే మళ్ళా ఏ గ్రేడ్గా నేను ఇక్కడే విజయవాడ రేడియో స్టేషన్ సెలెక్ట్ అయ్యాను. అయిన 10 సంవత్సరాల పైన టాప్ గ్రేడ్ అని అన్నారు. అప్పుడు టాప్ గ్రేడ్ కరెక్ట్గా పెట్టుకున్నా ఇక్కడనే విజయవాడ స్టేషన్లోనే, టాప్ గ్రేడ్ కూడా సెలెక్ట్ అయినాను సార్. అప్పుడు టాప్ గ్రేడ్ సెలెక్ట్ అయితే నన్ను సెలెక్ట్ అయిన వెంటనే ఢిల్లీకి జడ్జిమెంట్కి పిలిచారు, ఈ రికార్డులు చూసేదానికి. ఆల్ ఇండియా రేడియో 2 సార్లు పోయినాను, మొన్న కూడా 3వ సారి పోయినాను ఇటీవాళ్ళకి సార్. తర్వాత నేను మొన్న అకాడమీ తీసుకున్నప్పుడు కూడా పోయినాను ఆ స్టేషన్కి, అది గుర్తుగా అందరూ పరిచయం కాబట్టి పోయించాను.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు బీకి, బీహైకి, ఏకి, అలాగే టాప్ గ్రేడ్కి తేడా ఏముంటుందండి, ఎలా మీ కచేరీ సాధన ఎలా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తారు, ఏమిటి తేడా?
0: బీకి ఒక క్వాలిటీ ఉంటుంది వాయిద్యం, బీహైకి కొంచెం బాగా వంచాలి. బీహై సెలెక్ట్ అయితే స్టేషన్లో నేను కదిలిచ్చరు, అది స్టాండర్డ్. బీహైకి వచ్చిన వాళ్ళు చాలా మంది బీహై వాయిస్తున్నాం కదా, ఏ గ్రేడ్ కూడా వాయిస్తే బాగుంటుందని, అప్పుడు మా సాధనలో మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో మెయిన్,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణి ఎందువల్లంటే మేము ఇంప్రూవ్ కావాలంటే రేడియోలో ఎంత బాగా వాయిస్తే కదా మనం సెలెక్ట్ అవుతామని, మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో ఉపయోగపడ్డా సార్. ఎవరైనా వాయించినట్టు రికార్డు తీసుకుని వినటం, ఎక్కడైనా మంచి కచేరీలు పోయి వినటం, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటంలో ఏ టాప్ దాకా వచ్చాను సార్.
1: మీకు ఈ ప్రయాణంలో ఇన్స్పిరేషన్ గా నిలిచిన డోలు విద్వాంసులు ఎవరండి, మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా నేర్చుకున్నారు?
0: చాలా మంది సార్, దానికి సీఎం ముందరామయ్య మన ఆంధ్రప్రదేశ్, అనవర బసవయ్య మా గురువు గారు, సీఎం రాజగోపాల్ అన్న మా గురువు గారు, ఇంకా తమిళనాడు ఎత్తుకుంటే హరిద్వారం ఏకే పల్లెమేలు గారు, కలిముత్తు గారు, ముదుకుమాస్ గారు, ఇట్టా లైన్కి వచ్చింది. వలయపాటి సుబ్రహ్మణ్యం గారు, దీంట్లో ఏంటంటే డిప్లొమాకి వచ్చినప్పుడు చరిత్ర రాయాలి, ఎవరైనా ఒక అడ్వాన్సులది వీళ్ళందరూ పెడతారు, అప్పుడు అంతటికి ఎదుగుంటేనే కదా వాళ్ళు పెడతారు.
1: కొన్ని కచేరీలు మీరు సోలోగా వాయించుంటారు, అలాగే వాద్య సహకారం కూడా చేసి ఉంటారు కదా, మీరు వాద్య సహకారం చేసిన ప్రముఖ విద్వాంసులు కొంతమంది చెప్పమంటే ఎవరు చెప్తారండి ఆకాశవాణిలో?
0: సార్, ఆకాశవాణిలో కసుమురు కే పెంచలేయ గొప్ప నదస్సు, ఇక్కడనే ఏ గ్రేడ్ అయినాడు, ఇటీవల కాలం అయిపోయాడు, ఆయనతో ఎక్కువ సహకారం చేశాను. కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఏకేశన్ నటరాజన్ గారు, చాలా మందితో ఇండియాలో బాగా ప్రముఖుల వైలును అనవరపు రామస్వామి గారు, ఓబి కచేరీ వంచాను గుంటూరులో సదుగుర శరణ్ గారితో లైవ్, అంటే రాగం తానం పల్లవి ఇచ్చారు గుంటూరు ఓబి కచేరీకి లైవ్, అది దాంట్లో వంచాను. చాలా ప్రముఖులతో వాంచి నాకు తెలియదు కూడా తెలుసుకున్నాను సార్, నాకేమైతే తెలీదు ఇట్లా వాయిస్తే బాగుంటుంది అనేది కూడా ఆ కచేరీలో తెలుసుకున్నాను.
1: మీకు ఈ ప్రయాణంలో ఆకాశవాణి ఎంతవరకు సహకారం అందించిందండి?
0: ఆకాశవాణిలో ఒక ప్రోగ్రాం వచ్చిందంటే ఆనందమే వేరు,

0: ఇంట్లో భార్యకి బిడ్డలకి చెప్పుకోవటం ఉంటది. బయట పోయిన అందరితో నాకు ఆకాశవాణి నుంచి రికార్డు వచ్చింది, వాంచాల ప్రోగ్రామ్ వచ్చింది, నేషనల్ ప్రోగ్రామ్ వచ్చింది, ఇట్లా చెప్పుకుంటాం సార్. ఆ ఆనందంతో డోలు కూడా బాగా వాయిస్తాం సార్. సంగీతంలో కష్టమైన వాయిద్యం లేకి పరిశ్రమ డోలు సార్, అది మాత్రం ఆకాశవాణి మాకు ప్రాణభిక్ష సార్. ఈ సంగీతం ఆంచే వాళ్ళకి ఆకాశవాణి వస్తే దేవుడి నుంచి వరం వచ్చినట్టు ఉంటారు సార్. అంతే.
1: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా కచేరీ చేశారు?
0: చాలా చేస్తున్నాను సార్. ఈ స్టేషన్లో ఒక 5-6 చేస్తున్నాను. ఫస్ట్ కసుమూరు పెంచలైతేనే చేస్తున్నాను. మంచి నాదొస్తున్నాం సార్, చక్కటి నాదొస్తున్నాం. మన నెల్లూరు జిల్లా అయినా బడే సాహిబు, ఓడితే సాహిబులు, మన రామసాని గారు, ఇంకా వేరే నాదొస్తున్నతో చాలా మంది చేస్తున్నాను. కొత్త కొత్త లక్ష్మీనారాయణ తమ్ముడు గారు రంగయ్య గారితో చేశాను, ఇంతమంది చేశాను.
1: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు 2022 సంవత్సరానికి గాను మనకు శాస్త్రీయ సంగీతంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఆకాశవాణి పాత్ర ఏంటి మీకు ఈ అవార్డు రావడంలో?
0: మెయిన్ నాకు ఈ ఆకాశవాణి భిక్షం పెట్టింది సార్. ఎందుకంటే బాగా మాయించాను, బాగా మాయిస్తాను అనేది ఈ స్టేషన్ పేరు వచ్చింది. సంగీత నాటక అకాడమీ అంటే ఎవరికి ఇచ్చినా పెద్దవాళ్ళకి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, బాలమల్లి గారికి, నిధునానికి, వీళ్ళందరికీ ఇచ్చున్నారు. దీంట్లో తీసుకుంటారు ముందు ఈ సంగీతంలో కరెక్ట్ గా మాయించున్నాడా చేస్తున్నాడా, ఎక్కడన్నా క్యాసెట్లు రికార్డులు ఎన్ని చేస్తున్నారంటే నేను ఏ స్టేషన్లో మాయిస్తున్నానో ఆ స్టేషన్ వాళ్ళని అడుగుతారు. నాకు తెలియకుండానే అడుగుంటారు, దాన్ని తీసుకుంటారు. వినుకుంట సుబ్రహ్మణ్యం బాగా మాయిస్తాడా, బాగా మాయించున్నాడా, వచ్చున్నాడు బాగా, వాంచిన క్యాసెట్లు ఏమైనా ఉన్నాయా, ఎక్కడన్నా ప్లే చేసినప్పుడు నాడ నేరాజం, ఎక్కడైనా కచేరీలు, ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే ఇస్తారు, కరెక్ట్ లేకపోతే ఇవ్వరు. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది, ఒక రాష్ట్రపతి గారు ఇచ్చేటువంటి గౌరవం.
1: అయితే మీకు ఆ తీసుకున్న రోజు మీకు ఏమనిపించిందండి? నెల్లూరులో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఢిల్లీకి వెళ్ళి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకుంటున్నప్పుడు మీ ప్రయాణం గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపించింది?
0: నా కొడుకులు బెంగళూరులో ఉన్నారు సార్. ఈతో పాటు అక్కడ ఉన్నప్పుడు ఇది వార్త వచ్చింది, నేను భయపడ్డాను నిజమేనని. అప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు సద్గురు శరణ్ గారు ఏకోజామున ఫోన్ చేసిన 4 గంటకే. కాగితాలన్నీ బెంగళూరులో లేకుండా గూడూరులో ఉండి మరుసటి రోజు వచ్చి కాగితాలు ఎత్తుకోబోయి నా బిడ్డలు కొడుకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు నా ఫ్లైట్లో తీసుకోమన్నారు. ఎందుకంటే ఇచ్చిన 3వ రోజే ఫోన్ చేసినారు, ఎలక్షన్ వెంటనే ఇచ్చేస్తాం 6వ తేదీనని. ఆ 6వ తేదీ ఇచ్చేట ముందుగా ఒక ట్రయల్ చూపించారు ఎట తీసుకోవాలని. ట్రయల్లోనే కాళ్ళు ఉనికినాయి సార్, భయపడ్డాను. మాకు రూము భోజనం చెప్పని సాధ్యం కాదు సార్, అంత చేశారు గవర్నమెంట్. 6వ తేదీ సాయంకాలం 4 గంటలకి 4:30కి ఆమె దగ్గర పోయి నేను తీసుకోవాలి. మా కొడుకు వచ్చిన్నాడు, వెనకున్నాడు, నా వంతు వచ్చింది. ఫస్ట్ లైన్ లేని 6 నెంబర్ సార్ నేను ఆమె దగ్గర తీసుకునే వాళ్ళలో. అప్పుడు ఆమె పక్కన 2 మధ్య మంత్రులు ఉన్నారు, సిబ్బంది ఉంది. నా కాళ్ళు ఒలిగినాయి సార్, ఎంత అంటే నేను ఈ స్థాయికి ఎదిగినానా అనే ఒణుగుతూ ఈ రేడియో స్టేషన్ భిక్ష మాత్రం అనుకున్నాను సార్. రేడియో స్టేషన్ లేకపోతే నాకు రాదు, సంగీతమే ఇది. వాళ్ళు పెట్టిన భిక్షను మాత్రం సంతృప్తి పడింది. ఆమె దగ్గర తీసుకున్నప్పుడు నేను ఏదో దేవలోకానికి పోయి వచ్చినట్టు అనిపించింది సార్. వాళ్ళు చేశారు సార్, నాతో ఒకటి 82 మందికి ఇచ్చారు. దాంట్లో ఇండియాకి డోలు వాయిద్యానికి ఒక్కరికి ఇచ్చారు సార్. దానికి మన స్టేషన్కి ఉదయపూర్వక నమస్కారాలు సార్.
1: ఇదంతా మీ విద్వత్తు, మీ యొక్క సాధన వెనుకున్న కృషి మాత్రమేనండి. దీనికి ఇతోదికంగా మన ఆకాశవాణి కేంద్రాలు కూడా కళాకారులకు ఎప్పుడూ సహకారం అందిస్తూ ఉంటాయి. అయితే వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు చేసిన ఇతర ప్రధాన కచేరీలు ఎక్కడెక్కడ చేశారో చెప్పండి ఒకసారి.
0: ఇండియాలో ఒక్క కలకత్తా తప్ప బెంగళూరు చేశాను, మద్రాస్ చేశాను, అన్ని పెద్ద పెద్ద సిటీల్లో చేశాను. మంచోళ్ళతో మంచున్నాను సార్, షబాష్ అనిపించుకునే వచ్చిండే.
1: టీటీడీలో మీరు భాగస్వామి
0: నాదనీయరాజన అయితేమి, ఈ రోజుకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలంటే 1 నెంబర్ నేను సార్. ఎందుకంటే అది కరెక్ట్ గా చేస్తున్నాను, ఏం చెడ్డ పేరు లేదు సార్, ఎక్కడ చెడ్డ పేరు లేదు. జడ్జిగా ఎప్పుడైనా ఈ 2వది కాలేజీకి డిప్లొమా కాకుండా ప్రవీణ విశారద ఉంటాయి సార్, వాటికి జడ్జిమెంట్ నేనే పోతా. మొన్నే పోయిచ్చాను మార్చిలో. నెక్స్ట్ డిప్లొమాకి సర్టిఫికేట్ కోర్సు కూడా నేనే పోతుంటాను సార్. ఎక్కడ ఒక పొరపాటు లేకుండా నా డ్యూటీ నేను చేసుకుని వచ్చేస్తున్నాను సార్. టీటీడీలో ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి పోతున్నాను సార్. నాదనీయరాజం ఎన్ని కచేరీలు అంచున్నా, సాలకట్ట బ్రహ్మోత్సవాలు అంచుండా, చాలా మంచున్నాను సార్.
1: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు వచ్చిన ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కాకుండా ఇతర పురస్కారాల గురించి చెప్పండి, ఎవరెవరి దగ్గర అవార్డులు తీసుకున్నారు?
0: లై నిలవైన బిరుదు ఇచ్చారు సార్, ఆలంబర రామస్వామి గారు, ఎమ్మెల్యే మంత్రులు అంతా నెల్లూరులో ఇచ్చారు సార్. అంటే టాప్ గ్రేడ్ వచ్చిన తర్వాత ఆ జిల్లాకి ఎవరికి లేదు, టాప్ అంటే ఎవరికో వచ్చేవాళ్ళు. ఆ టైంలో వచ్చింది నాకు. అప్పుడు పెద్ద సన్మానం చేశారు నెల్లూరులో మా వాళ్ళు అయితే ఇతరులు అయితే అందరూ. ఆ సన్మానానికి అనబరు రామస్వామి గారు వచ్చారు, వైలెన్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి లయ నిలవైన బిరుదు ఇచ్చారు సార్. అంటే అంత లయతో వాయిస్తావు కాబట్టి లయవైన వాయిద్యం కాబట్టి

0: అంటే లయతోనే సంబంధించినటువంటి బిరుదు ఇచ్చారు సార్.
1: ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు. ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకుని ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలుగా టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ గా మీరు కచేరీలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతూ ఉన్నారు. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకుని మన రాష్ట్రానికి, మన ఆకాశవాణి కేంద్రానికే కాకుండా దేశానికి కూడా మరిన్ని ప్రశంసలు తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు సార్. మరొకసారి
0: ఉదయపూర్వక నమస్కారాలు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునికమైన మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరులో ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటిస్తారు. 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. 118 కిలోమీటర్ల మేర నిర్మించిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. కాజీపేట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నిర్మించిన రైల్ అండర్ రైల్ RUR బైపాస్ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ చేరుకుంటారు. ఈ పర్యటనలో సోమవారం సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొంటారని ప్రధాని కార్యాలయం PMO వెల్లడించింది. సోమనాథ్ క్షేత్ర విశిష్టతను ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెప్పేలా ప్రత్యేక స్మారక స్టాంపు నాణాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ RN రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన PMSBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన PMJJBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాలకు సైతం తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక రక్షణను

0: అందించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పథకాల పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రారంభమైన ఈ పథకాలు బీమా, పెన్షన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని కొనియాడారు. ఇప్పటి వరకు పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 కోట్లకు పైగా, పీఎం సురక్ష బీమా యోజనలో 58 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే వృద్ధాప్య భరోసా ఇచ్చే అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల మంది సభ్యులుగా చేరారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంప్రదాయక సంబంధాలు ఎంతో ఉన్నతమైనవని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని విదేశీ కారికోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య కేవలం స్నేహమే కాకుండా వస్త్రధారణ, క్రీడలు, సంప్రదాయాల విషయంలోనూ ఎంతో సారూప్యత ఉందని జైశంకర్ పేర్కొంటూ,
1: ఇండియా హాస్ ట్రెడిషనల్లీ హ్యాడ్ వెరీ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, అండ్ దీస్ టైస్ హావ్ బీన్ అండర్పిన్డ్ బై షేర్డ్ హిస్టరీ, ఆ స్ట్రగుల్ అగైన్స్ట్ కొలోనియలిజం, అండ్ బై ఆ వెరీ స్పెషల్ బాండ్స్ ఆఫ్ క్రికెట్. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: అనంతరం ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిసేనర్తో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులపై వారు చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అత్యాధునిక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిన్న నిర్వహించిన ఈ ప్రయోగం ఆశించిన లక్ష్యాలను చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భౌగోళిక పరిధిలో వేర్వేరు దిశల్లో ఉన్న వివిధ లక్ష్యాలను ఇవి ఏకకాలంలో ఛేదించగలవని ఆ శాఖ తెలిపింది. ఈ ఘనత సాధించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు, భారత సైన్యం, పారిశ్రామిక భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముప్పులను ఎదుర్కోవడంలో ఈ క్షిపణి దేశ రక్షణ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళగా వెట్రికళంగం టీవీకే అధినేత సి జోసఫ్ విజయ్ ఈరోజు చెన్నైలోని లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని సమర్పించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 234 సభ్యుల అసెంబ్లీలో 118 స్థానాలు అవసరం. ఈ సంఖ్యను చేరుకోవడానికి వీసీకే, ఐయుఎంఎల్ నిబంధన లేని మద్దతు ప్రకటించాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన టీవీకే నేత అదవ్ అర్జున, ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిపి మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించిందని తెలిపారు. గ్రామీణ భారతావని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 42 పంచాయతీలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. వచ్చే నెల జూన్ 3వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. ఈ ఏడాది అవార్డుల జాబితాలో కర్ణాటక 6 పురస్కారాలతో ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు 5 అవార్డులతో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలను ప్రధాన స్రవంతితో అనుసంధానించే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్వై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం రజతోత్సవ వేడుకలతో పాటు 4వ విడత పీఎంజీఎస్వై జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లా భైరుందాలో జరగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెట్లకు చేరువయ్యే అవకాశం సులభతరం అవుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనాలోని షాంఘైలో

0: జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ 2026 రెండో దశలో భారత ఆర్చర్ సహిల్ జాదవ్ కాంస్య పథకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల జాదవ్ డెన్మార్క్ సీనియర్ ఆటగాడు మార్టిన్ డామ్స్బోను 147-144 స్కోరుతో ఓడించి ఈ టోర్నమెంట్లో భారత్కు తొలి పథకాన్ని అందించారు. ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 119 పరుగులు చేసింది. వాతావరణం. గుజరాత్ పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. బీహార్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురులు గాలులు వీస్తూ భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభా పార్టీ నేత శుభేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునిక మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం. వినే ముందు ఒక ప్రకటన.
2: మారింది శ్రీ చైతన్య సిద్ధమైంది.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం గజల్స్. ఈనాటి గజల్స్ కార్యక్రమంలో లతా మంగేష్కర్, జగ్జిత్ సింగ్ ఆలపించిన హిందీ గజల్స్ వింటారు.

శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి గజల్స్ కార్యక్రమంలో లతా మంగేష్కర్, జగ్జిత్ సింగ్ ఆలపించిన హిందీ గజల్స్ వింటున్నారు.

మీరింతవరకు లతా మంగేష్కర్, జగ్జిత్ సింగ్ ఆలపించిన హిందీ గజల్స్ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, సంగీతం ఎంఎం కీరవాణి. వినండి అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాటలు.

102.4 మెగాహెడ్స్ పై శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి ఏకచిత్ర గానం కార్యక్రమంలో అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాటలు వింటున్నారు.

మీరింతవరకు ఏకచిత్రగానం కార్యక్రమంలో అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీతం ఎంఎం కీరవాణి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధురగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి పాడిన పాట పాండవ వనవాసం చిత్రం కోసం. మరి వినే ముందు ఒక ప్రకటన విందాం.

మీరు విన్న ఆ పాట మురళీకృష్ణ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించింది. సంగీతం మాస్టర్ వేణు. శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఆపాత మధురాలు అలనాటి మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన గీతం వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. చిత్రం పేరు వసంత సేనా.

మీరు విన్న పాట ఘంటసాల పి లీలా పాడింది. సంగీతం ఘంటసాల, చిత్రం మాయాబజార్. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.